శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026 జూలై 10వ తేదీ శుక్రవారం. సమయం 5:59 దాటి 48 సెకండ్లు కావస్తుంది. శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాట్యకలం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అనాథలకు ఉపకారం అనే అంశం గురించి వింటారు. వ్యాఖ్యానం శ్రీ పఠాన్ మహమ్మద్ ఆషిఫ్ ఖాన్.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అనాథల వితంతువుల గురించి దివ్య ఖురాన్లో కొన్ని ఆదేశాలున్నాయి. దివ్య ఖురాన్ 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా చెప్పబడింది: నిస్సందేహంగా ఎవరైతే అనాథ సొమ్మును దౌర్జన్యంగా తింటారో వారు తమ కడుపులను అగ్నితో నింపుకుంటున్నారు. వారు అతి త్వరలోనే

0: నరకంలోనికి ప్రవేశిస్తారు. దివ్య ఖురాన్ వ్యాఖ్యాత హజ్రత్ సుద్దీ గారు ఇలా సెలవిచ్చారు, దౌర్జన్యంగా అనాథ సొమ్మును తినేవారు రేపు ప్రళయ దినాన హాజరైనప్పుడు వారి నోరు, చెవి, ముక్కు మరియు కళ్ళ నుండి అగ్నిజ్వాలలు చెలరేగుతూ ఉంటాయి. వారిని చూసి వారు అనాథ సొమ్మును తినేవారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. దైవ గ్రంథం దివ్య ఖురాన్లో అనాథల సంరక్షకులను ఉద్దేశించి ఇలా చెప్పబడింది, అనాథలు యుక్త వయస్సుకు చేరుకునేంత వరకు వారి సొమ్ము జోలికి వెళ్ళవద్దు, అయితే సమంజసమైన రీతిలో తీసుకోవచ్చు. ఒకవేళ ధనికులైతే అనాథ సొమ్ముకు దూరంగా ఉండాలి, పేదవారైతే సమంజసమైన విధానం ప్రకారం అనాథ సొమ్ము నుండి డబ్బు తీసుకోవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, ఒకవేళ ఏ వ్యక్తి అయినా అనాథ తన కాళ్ళ మీద తాను నిలబడేంత వరకు పోషించినట్లయితే అల్లాహ్ అతడి కొరకు స్వర్గలోక ప్రవేశాన్ని తప్పనిసరి చేసేస్తాడు. మరే ఇతర పాపం అతడి స్వర్గలోక ప్రవేశం విషయంలో అడ్డంకిగా నిలిస్తే తప్ప. ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి తన హృదయం కఠినంగా మారిపోవడం గురించి ఫిర్యాదు చేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవు ఇచ్చారు, అనాథను ప్రేమించు, అతనిని నీతో పాటు భోజనం తినిపించు, అతనిని నీ సాన్నిధ్యంలో ఉంచు. నీవు ఈ విధంగా చేసినట్లయితే నీ హృదయం మృదువుగా మారిపోతుంది. దైవప్రవక్త దావూద్ అలైహిస్సలాం ఒక పర్యాయం అల్లాహ్తో ఇలా ప్రశ్నించారు, ఓ దైవా, అనాథలు వితంతువులను ఆదుకున్న వ్యక్తికి ఎటువంటి పుణ్యఫలం లభిస్తుంది? అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చారు, ఏ రోజైతే ఎవరికి ఎటువంటి నీడ లభించదో ఆ రోజు, అంటే ప్రళయం రోజు, అర్ష్ అంటే దైవ సింహాసనం యొక్క నీడ అటువంటి వ్యక్తికి లభిస్తుంది. ఒక హదీస్లో ఈ విధంగా ఉంది, అనాథలు వితంతువుల అవసరాలు తీర్చడంలో నిమగ్నమైన వ్యక్తి, అల్లాహ్ మార్గంలో నిరంతరం పోరాడే వ్యక్తి, రాత్రంతా దైవారాధనలో గడిపిన వ్యక్తి, నిరంతరాయంగా ఉపవాసాలు ఉన్న వ్యక్తి వంటివాడు. అల్లాహ్ మనందరినీ ఇటువంటి సత్కార్యాలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ వాఫిల్ జావాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
1: మీరింతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో అనాథలకు ఉపకారం అనే అంశం గురించి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ పఠాన్ మహమ్మద్ ఆషిఫ్ ఖాన్. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి చేనుముచ్చట్లు కార్యక్రమంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం వివరాలు వింటారు.

0: మరి వాణిజ్యపరంగా మన ప్రకాశం జిల్లాలో మిరపను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది. విత్తన శుద్ధి ఏ విధంగా చేసుకోవాలి, విత్తనాన్ని కొనేటప్పుడు కొనుగోలు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లోతు దుక్కుల ఆవశ్యకత ఎంతవరకు ఉంది, భూసార పరీక్షలు చేసుకుంటే ఎటువంటి లాభాలు ఉన్నాయి, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కంభం ఉద్యాన శాఖ అధికారి శ్రీమతి సాయి శ్వేత గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం,
1: రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మిరప సాగు ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వారం నుంచి ఈ నెల ఇక మొదలైంది. ఈ నెల నుంచి మనకి మిరప విత్తనం వేయడం మొదలు పెడతారు రైతులు. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా మనము విత్తనం ఎంపిక చేసుకునేటప్పుడే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే రైతులు ఎప్పుడూ ఆరోగ్యకరమైన విత్తనమును నమ్మకమైన ధృవీకరింపబడిన కంపెనీ నుంచే విత్తనాన్ని ఎంపిక చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత ధృవీకరణ లేని విత్తనము తెచ్చుకోవడం వల్ల వైరస్ తెగుళ్ళు మరియు శిలీంద్ర తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి. నాణ్యం లేని విత్తనం వల్ల మొలక శాతం కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ముందుగానే విత్తనం ఎంపిక గనక కరెక్ట్గా ఉన్నట్టయితే ఈ తెగులు తర్వాత పురుగు ఇవన్నీ చాలా తక్కువగా ఉండి అదే కాకుండా మనకి ఎంతో నాణ్యమైన విత్తనాన్ని మనం తీసుకున్నట్లయితే గనక స్టార్టింగ్లోనే ఎంతో వరకు ఇవన్నీ ఈ తెగుల్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత చూసుకున్నట్టయితే ధృవీకరణ ఉన్న విత్తనాలు కొనుగోలు చేయడం అనేది రెండో ఇంపార్టెంట్.

పాయింట్. ఇందులో మనము ఆ విత్తనము ప్యాకెట్లో ప్యాకెట్ మీద లేబుల్ జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉంటుంది. అందులో మనము లేబుల్ మీద వెనకల నికర బరువు, లాట్ నెంబరు, రకము, మొలక శాతము, జన్యు స్వచ్ఛత, కలుపు విత్తనం మరియు భౌతిక స్వచ్ఛత తదితర అంశాలవన్నీ చూసుకొని జాగ్రత్తగా మనము విత్తనాల్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత లేబుల్ గమనించేటప్పుడు ఇంకొన్ని విషయాలు కూడా జాగ్రత్తగా రైతులు గమనించాలి. మొలక శాతము 70% ఎక్కువగా కలిగి ఉండాలి. వెనకాల లేబుల్ మీద మనకు క్లియర్గా ఇచ్చి ఉంటారు, మొలక శాతం 70% ఎక్కువగా ఉండాలి. భౌతిక స్వచ్ఛత 98% కంటే ఎక్కువగా ఉండాలి. తర్వాత వ్యర్థ పదార్థాలు 2% కంటే ఎక్కువగా ఉండాలి. ఇలా ఉండేలాగా చూసుకోవాలి. వెనకాల మనం కొనుగోలు చేసే ముందే లేబుల్ చూసుకొని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత కొన్న విత్తనము ప్యాకెట్ లేబుల్ మీద ఇచ్చిన సమాచారము, దాని మీద ఉన్న తేదీ, ధృవీకరణ, కొనుగోలు చేసిన రసీదు ఇవన్నీ కూడా రైతు జాగ్రత్తగా భద్రపరుచుకోవాల్సి ఉంటుంది. తర్వాత రైతు సొంతగా ఒకవేళ కనుక విత్తనం చేయాలని అనుకుంటే కనుక దాంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చూస్తే, కోత సమయంలో మంచి నాణ్యత కలిగిన విత్తనాలను మనము ఎంపిక చేసుకోవాలి. మార్కెట్కి అనుగుణంగా, అంటే మొక్క పరిమాణము, రంగు లేదా పండు పరిమాణము, ఒక రెమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయో చూసుకొని విత్తనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు తెగుళ్ళు విత్తనం ద్వారానే వ్యాప్తిస్తాయి. తెగుళ్ళు వచ్చిన విత్తనము మరలా పంటకు గనక మనం వాడామనుకోండి, అది కూడా మొత్తం పంట అంతా కూడా తెగుళ్ళు వ్యాప్తిచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెగులు లేని విత్తనాన్ని మనం జాగ్రత్తగా చూసుకొని ఎంపిక చేసుకోవాలి. తర్వాత ముఖ్యమైన ఇంకొక విషయం వచ్చేసి విత్తన శుద్ధి. విత్తన శుద్ధి చేయకుండా కనుక మనము పొలంలో విత్తనాన్ని నాటినట్టయితే మనకి దాదాపుగా 70% తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మనం ముందుగానే విత్తన శుద్ధి చేసుకొని నాటినట్టయితే దీనికి మనం ఎంతగా చాలా వరకు మనము ఈ తెగులు, కుళ్ళు ఇటువంటి సమస్యలు తగ్గించుకోగలుగుతాం అన్నమాట. విత్తన శుద్ధి చేసే సమయంలో ముందుగా శిలీంద్రనాశకాలతో విత్తన శుద్ధి చేయాలి, తర్వాత కీటకనాశనాలతో, చివరికి జీవ శిలీంద్రనాశనాలతో విత్తన శుద్ధి చేయాలి. నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, నారుకుళ్ళు తెగులు నుండి పంటను రక్షించుకోవడానికి ముందుగా 1 కేజీ విత్తనాన్ని 3 గ్రాములు మ్యాన్కోజెబ్ లేదా కార్బండేజియం ఈ మందుతోటి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దాని తర్వాత రసం పీల్చే పురుగులు మనకి చాలా మటుకు ఎంతో డ్యామేజ్ చేస్తుంది పంటని. సో దీన్ని మనము తగ్గించుకోవడానికి ముందుగా విత్తన శుద్ధి రసం పీల్చే పురుగుల నుంచి రక్షించడానికి 8 నుంచి 10 ml ఇమిడాక్లోప్రిడ్, 1 కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఆఖరిలో నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళ నుంచి పంటను రక్షించడానికి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడి 1 కేజీ విత్తనాల్లో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో గనక మిరప నారు వేసుకొని రైతులు మనమే ఆ నారును కూడా పెంచుకొని చేసుకుంటే గనక చాలా మటుకు ఆరోగ్యంగా ఉంటుందండి మొక్క. అదే కాకుండా మనము నర్సరీలో ఓకే వాళ్ళు కూడా చేస్తున్నారు, కాకపోతే మన పంట మనము ఇక్కడ నుంచే మనం చేసుకునేది కాబట్టి అది చాలా జాగ్రత్తగా చేసుకుంటాము. సో దీంట్లో కూడా మనం నారుమడిలో ఈ సాంప్రదాయ పద్ధతిలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. మనము నర్సరీలో కంటే కూడా రైతే నారుమడి చేసుకొని, రైతే మిరప నారుని పెంచుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే గనక దీనివల్ల మనము రైతు తనే చేసుకుంటాడు కాబట్టి అందులో తెగులు కానీ పురుగు కానీ అదే కాకుండా ఆరోగ్యకరంగా విత్తనాన్ని పెంచుకోవచ్చు. సో దీంట్లో మనం ముందుగా వచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా నారు మడి తయారు చేసుకోవాలనేది ఒకసారి చెప్తాను. సాంప్రదాయ పద్ధతిలో వచ్చేసి 1 ఎకరానికి మిరప పంటకి సరిపోయే నారుని పెంచడానికి మనకి మొత్తం 650 గ్రాములు విత్తనము, మిరప విత్తనము అవసరం వస్తుందండి. 1 ఎకరానికి సరిపోయే నారుని పెంచడానికి 1 సెంటు స్థలం అయితే సరిపోతుంది. నారు పోసుకోవడానికి ఎంచుకునే ప్రదేశంలో పాక్షికంగా నీరుండేలా చూసుకోవాలి, కలుపు ఇది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత నారు ఎదుగుదలని బట్టి 5 నుంచి 7 రోజుల వ్యవధి లో నీటిలో కరిగే ఎరువైన 3-19 అంటారు, 19-19-19 అదే కాకుండా 13-0-45 ఇవి 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గనక మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది. నేల ద్వారా సంక్రమించే శిలీంద్ర తెగుళ్ళని అరికట్టడానికి నారు వేసిన 9వ రోజు తర్వాత 15

0: రోజు సిఓసి అంటారు, కాపర్ ఆక్సిక్లోరైడ్ ఒక 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడిని తడపాలి. వాతావరణాన్ని బట్టి రోజుకి ఒకసారి 2 సార్లు, అంటే వర్షం రోజు పడుతుంది అంటే ఒకసారి, లేదు అంటే గనక 2 సార్లు నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటా సాంప్రదాయ పద్ధతిలో మిరప నారు సాగు చేసుకుంటే గనక ఎంతో ఆరోగ్యకరమైన మొక్క రైతు తీసుకోవచ్చు.
1: రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్తే అండి.

మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో మిరప సాగులో సమగ్ర యాజమాన్యం వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ ఇండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి దాదాపు 2 కోట్ల 2 లక్షల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం

0: చేసుకున్నాం. ట్యాంక్ కి దాదాపు 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకు.
1: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
1: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి రెండు కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి

0: అధికారులతో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 7 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05కు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు ఉదయ కిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి కె శైలజ. 7:45కు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30కు వార్తా వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35కు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30కు మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మువగోపాలుని భక్తిరసామృతం క్షేత్రయ్య పదామృతం శ్రీమతి పి సత్యవతీ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 10:00 అనంతరం 12:40కు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:30కు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇక ఈ సాయంత్రం ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:00 హిందీలోను 6:05కు ఆంగ్లంలోను అనంతరం 6:20కు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:30కు ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 6:35కు ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో భాగంగా ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు ఎముకల సమస్యలు వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:05కు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు ఉత్పత్తులలో క్రిమి సంహార మరియు రోగ క్రిమి నాశకాల అవశేషాలు ప్రభావం ఈ అంశం గురించి ఈత ముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45కు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00కు యువవాణి యోజనల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లక్షణాలు గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ఇంటర్నేషనల్ న్యూస్ అనే అంశం గురించి ప్రసారమవుతుంది. 8:30కు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40కు చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30కు పాటకు వేలాయరా వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 జానపద రంజని కార్యక్రమంలో ధార్ల మాల్యాద్రి బృందం వారిచే కీచక వధ వీధి భాగవతం ప్రసారమవుతుంది. 10:30కు ఆపాత మధురాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలోను 11:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: భారత్ కా కోయి పిఎం యహాన్ పహుంచా థా తబ్ మైనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా పిఛలే 12 వర్షో మే మై తీసరీ బార్ యహాన్ ఆయా హూ యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై యే దిఖాతా హై కి భారత్ ఔర్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా భారత్ అవతరించిందని, వందే భారత్, నమో భారత్ ర్యాపిడ్ రైలు వ్యవస్థలు వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. భారతదేశం త్వరలోనే ఒక దేశీయ అంతరిక్ష స్టార్టప్ తన సొంత రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని ప్రధానమంత్రి వెల్లడించారు.
1: భారత్ నే మూన్ కే సౌత్ పోల్ పర్ చంద్రయాన్ ల్యాండ్ కరాయా. దునియా మే కోయి ఔర్ దేశ్ ఐసా నహీ కర్ పాయా. లేకిన్ భారత్ ఇత్నే భర్ సే సంతుష్ట నహీ రహా. భారత్ అబ్ స్పేస్ మే అప్నా గగనయాన్ భేజనే కి తయారీ కర్ రహా హై. భారత్ అబ్ అప్నా స్పేస్ స్టేషన్ బనానే కే లక్ష్య పర్ చల్ రహా హై.
0: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 21 వందల కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని

ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత మూడవ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పిపి చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు

0: మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాసూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం, మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె. శైలజ.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

స్వదేశీ అంటే అర్థం ఏమిటో తెలుసుకోవాలని, హిందూ ముస్లిం సమైక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞను అర్థం చేసుకోవాలని చెప్పి, ఇట్టి ప్రతిజ్ఞ చేయదలిచిన వారు రేపు ఉదయం చౌపాటి దగ్గరకు రమ్మని చెప్పాను. బొంబాయిలో పూర్తిగా హర్తాల్ జరిగింది. అక్కడ చట్టాన్ని ఉల్లంఘించే కార్యక్రమం నిర్ణయించబడింది. రద్దు చేయడానికి అనుకూలమైన చట్టాలను ప్రతివారూ తేలికగా ఉల్లంఘించటానికి వీలైన చట్టాలను ఉల్లంఘించాలని నిర్ణయం చేశాం. ఉప్పు పన్ను ఎవరికీ ఇష్టం లేదని తేలింది. దాన్ని రద్దు చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీ మీ ఇళ్లల్లో ఉప్పు తయారు చేసి తీసుకురమ్మని చెప్పాను. ప్రభుత్వం నిషేధించిన పుస్తకాలని అమ్మాలని చెప్పాను. అట్టి పుస్తకాలు నావే రెండున్నాయి, హిందూ స్వరాజ్ ఒకటి, సర్వోదయ్ ఒకటి. ఈ పుస్తకాలను అచ్చువేయడం తేలిక. ఈ విధంగా చట్టాన్ని ఉల్లంఘించవచ్చు. వెంటనే ఆ పుస్తకాలు అచ్చువేయాలని, మరునాడు సాయంత్రం చౌపాటిలో జరిగిన సభల్లో వాటి అమ్మకం జోరుగా జరపాలని నిర్ణయాన్ని తీసుకున్నాం. మరునాడు చాలా మంది వాలంటీర్లు పుస్తకాలు అమ్మటానికి బయలుదేరారు. ఒక కారులో నేను, మరో కారులో సరోజిని నాయుడు బయలుదేరాం. ముద్రించబడి

పుస్తక ప్రతులన్నీ అమ్ముడుపోయాయి. వచ్చిన సొమ్మంతా యుద్ధ కార్యక్రమం నిమిత్తం ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పుస్తకం ధర 4 అణాలు. అయితే నా చేతికి, సరోజినీదేవి చేతికి మూల్యం మాత్రమే కాక తమ జేబులో ఉన్న సొమ్మంతా ఇచ్చి చాలామంది పుస్తకాలు కొన్నారు. కొందరు 5-10 రూపాయల నోట్లు కూడా ఇచ్చారు. ఒక ప్రతికి 50 రూపాయలు ఒకరు ఇచ్చినట్లు నాకు గుర్తు. ఈ పుస్తకాలు కొన్న వారికి కూడా జైలు శిక్ష పడవచ్చునని ముందుగానే జనానికి చెప్పాం. కానీ ఆ క్షణంలో జైలు భయం జనానికి పోయిందని చెప్పొచ్చు. అయితే ఏ పుస్తకాలని ముద్రించి మేము అమ్మకం చేశామో వాటికి నిషేధం లేదని ప్రభుత్వం భావించిందని 7వ తేదీన తెలిసింది. అమ్మకం జరిగిన పుస్తకాలు పునర్ముద్రణ పొందినట్టివి. నిషేధం ప్రథమ ముద్రణ వరకే పరిమితం. కనుక పుస్తకాల అమ్మకం చట్టవిరుద్ధం కాదని ప్రభుత్వం భావించిందట. ఈ వార్త తెలిసినప్పుడు జనం కొద్దిగా నిరుత్సాహపడ్డారు. 7వ తేదీన స్వదేశీ వ్రతం పట్టేందుకు, హిందూ ముస్లిం సమైక్యత కోసం ప్రతిజ్ఞ చేసేందుకు చౌపాటి దగ్గర సభ జరగాల్సి ఉంది. తెల్లగా కనపడేవన్నీ పాలు కావని తేలింది. అక్కడికి బహు కొద్ది మంది మాత్రమే వచ్చారు. వారిలో 2-3 మహిళల పేర్లు నాకు గుర్తున్నాయి. పురుషులు కూడా బహు కొద్ది మందే వచ్చారు. నేను వ్రతాన్ని గురించిన ముసాయిదా తయారు చేసి ఉంచాను. సభలో పాల్గొన్న వారందరికీ వివరించి చెప్పి వ్రతాన్ని గురించిన శపథం చేయించాను. కొద్దిమంది మాత్రమే హాజరవటం వల్ల నాకు ఆశ్చర్యంగాని విచారంగాని కలగలేదు. తుఫానుల వంటి కార్యాలకు నిర్మాణాత్మక కార్యాలకు గల తేడా నాకు తెలుసు. తుఫాను కార్యాలంటే సహజంగా జనానికి పక్షపాతం ఉంటుంది. నెమ్మదిగా సాగే నిర్మాణ కార్యక్రమాలంటే అభిరుచి ఉండదు. దీని గురించి రాయాలంటే మరో ప్రకరణం కావాలి. 9వ తేదీ రాత్రి ఢిల్లీ అమృత్సర్లకు బయలుదేరాను. 8వ తేదీన మధుర చేరాను. నన్ను అరెస్టు చేయవచ్చుననే వార్త నా చెవిన పడింది. మధుర తర్వాత ఒక స్టేషన్ దగ్గర రైలు ఆగుతుంది. అక్కడ ఆచార్య గీద్వాని వచ్చి కలిశారు. నన్ను అరెస్టు చేయబోతున్నారని ఆయన నమ్మకంగా చెప్పాడు. నా సేవలు అవసరమైతే చెప్పండి, సిద్ధంగా ఉన్నానని అన్నారు. ధన్యవాదాలు చెప్పి అవసరమైతే మీ సేవల్ని ఉపయోగించుకుంటానని చెప్పాను. రైలు పల్వల్ స్టేషన్కు చేరక పూర్వమే ఒక పోలీస్ అధికారి నా చేతిలో ఒక ఆర్డర్ పత్రం ఉంచారు. మీరు పంజాబ్లో ప్రవేశిస్తే అశాంతి ప్రబలే ప్రమాదం ఉన్నది, కనుక మీరు పంజాబ్ గడ్డ మీద అడుగు పెట్టవద్దు అని ఆ పత్రంలో ఉంది. ఆ ఆర్డర్ పత్రం ఇచ్చి ఇక బండి దిగి పొమ్మని ఆ పోలీసు అధికారి ఆదేశించాడు. బండి దిగడానికి నేను అంగీకరించలేదు. అశాంతి పెంచేందుకుగాక అశాంతిని తగ్గించేందుకై వెళ్ళదలిచాను. అందువల్ల ఈ ఆదేశాన్ని పాటించలేనని తెలుపటానికి విచారిస్తూ ఉన్నాను అని చెప్పేశాను. పల్వల్ స్టేషన్ వచ్చింది. మహాదేవ్ నాతో పాటు ఉన్నాడు. ఢిల్లీ వెళ్ళి శ్రద్ధానంద గారికి ఈ విషయం చెప్పి జనాన్ని శాంతంగా ఉండేలా చూడమని మహాదేవ్కు చెప్పాను. గవర్నమెంట్ ఆర్డర్ను పాటించకుండా అరెస్టు కావడమే మంచిదని భావించానని, నన్ను అరెస్టు చేశాక కూడా ప్రజలు శాంతంగా ఉన్నారంటే అది మనకు విజయమని భావించాలని కూడా చెప్పమన్నాను. పల్వల్ స్టేషన్లో దింపివేసి పోలీసులు నన్ను తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఏదో రైల్లో 3వ తరగతి పెట్టి ఎక్కించారు. పోలీసుల బృందం నా వెంట ఉంది. మధుర చేరిన తర్వాత నన్ను పోలీసుల బారెక్కు తీసుకువెళ్లారు. నన్ను ఎక్కడికి తీసుకువెళతారో ఏ అధికారి చెప్పలేకపోయాడు. ప్రాతకాలం 4 గంటలకు నన్ను మేల్కొల్పి బొంబాయికి వెళ్లే ఒక గూడ్స్ బండిలో నన్ను కూర్చోబెట్టారు. మధ్యాహ్నం బండి సవాయ్ మాధవ్పూర్ చేరింది. అక్కడ నన్ను దింపేశారు. బొంబాయి వెళ్లే బండిలో ఎక్కించారు. లాహోర్ నుండి వచ్చిన ఇన్స్పెక్టర్ బోరింగ్ అక్కడ నా బాధ్యత వహించాడు. 1st క్లాస్ పెట్టెలో నన్ను కూర్చోబెట్టారు. నా వెంట బోరింగ్ ధర కూర్చున్నాడు. ఇక నేను జెంటిల్మెన్ ఖైదీగా మారిపోయానన్నమాట. సర్ మైఖేల్ ఓడేయర్ను గురించి తెల్లదొర చర్చ ప్రారంభించాడు. మాకు మీరంటే వ్యతిరేకత లేదు, కానీ పంజాబ్లో మీరు అడుగు పెడితే అక్కడ అశాంతి ప్రబలుతుంది, కనుక అక్కడికి వెళ్ళవద్దని తిరిగి వెళ్ళిపోమ్మని నాకు చెప్పాడు. నేను ఆ విధంగా వెళ్ళనని, మీ ఆదేశాన్ని పాటించనని చెప్పాను. అయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని అన్నాడు. ఏం చేయదలుచుకున్నారో చెప్పమని దొరను అడిగాను. నాకేమీ తెలియదని, మిమ్మల్ని బొంబాయి తీసుకువెళుతున్నానని, మరో ఆదేశం కోసం ఎదురు చూస్తున్నానని అతడన్నాడు. సూరత్ చేరాం. మరో అధికారి వచ్చాడు. నా బాధ్యతను తాను స్వీకరించాడు. బండి బయలుదేరింది. మిమ్మల్ని విడుదల చేశారు. మీకోసం మెరీన్ లైన్స్ స్టేషన్లో బండి ఆపిస్తాను.

మీరు అక్కడ దిగిపోతే మంచిది. కొలాబా స్టేషన్లో జనం విపరీతంగా ఉంటారని భావిస్తూ ఉన్నాను అని అన్నాడు. మీరు చెప్పిన ప్రకారం చేయడం నాకు సంతోషదాయకం అని అన్నాను. అతడు ఆనందించి ధన్యవాదాలు తెలిపాడు. నేను మెరీన్ లైన్స్లో బండి దిగిపోయాను. ఎవరో పరిచితుడి గుర్రం బండి కనపడింది. అతడు నన్ను రేవాశంకర్ చువేరి గారి ఇంటి దగ్గర దింపేశారు. మిమ్మల్ని అరెస్టు చేశారని తెలిసి జనం కోపంతో పేట్రేగిపోయారు. వాళ్లకు పిచ్చెక్కినంత పనయింది. పాయధుని దగ్గర కోట్లాట జరిగేలా ఉంది. మ్యాజిస్ట్రేటు పోలీసులు అక్కడకు హుటాహుటీన వెళ్లారు అని నాకు చెప్పాడు. నేను ఇంటికి చేరాను లేదు. ఇంతలో ఉమర్ సుభానీ అనసూయాబెన్ కారులో వచ్చి పాయధునికి బయలుదేరమని అన్నారు. ప్రజలు కోపంతో ఉన్నారు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. జనం ఎవరు చెప్పినా వినే స్థితిలో లేరు. మిమ్మల్ని చూస్తే శాంతించవచ్చు అని అన్నారు. నేను కారులో కూర్చున్నాను. పాయధుని చేరాను. అక్కడంతా గందరగోళంగా ఉంది. నన్ను చూడగానే జనం సంతోషంతో ఊగిపోయారు. జనం పెద్ద ఊరేగింపు తీశారు. వందే మాతరం, అల్లాహో అక్బర్ అను నినాదాలతో ఆకాశం మారుమ్రోగింది. పాయధుని దగ్గర పోలీసులు గుర్రాల మీద ఎక్కి కనబడ్డారు. ఇటుకరాళ్ల వర్షం కురుస్తూ ఉంది. శాంతంగా ఉండమని చేతులు జోడించి జనాన్ని ప్రార్థించాను. ఇటుకలు రాళ్లు మాకు తప్పవని అనిపించింది. ఊరేగింపు అబ్దుల్ రెహమాన్ వీధి నుంచి క్రాఫర్డ్ మార్కెట్ వైపుకు వెళ్ళింది. ఇంతలో ఎదురుగా గుర్రప్రవతుల పటాలం వచ్చి నిలబడింది. ఫోర్ట్ వైపు వెళ్లకుండా ఊరేగింపును ఆపేందుకు రౌతులు ప్రయత్నించసాగారు. కిక్కిరిసి ఉన్న జనం ఆగుతారా? పోలీస్ లైన్ను దాటి జనం ముందుకు దూసుకు వెళ్లారు. నా మాటలు ఎవ్వరికీ వినబడలేదు. వెంటనే గుర్రప్రవతుల దళాధికారి జనాన్ని చెదరగొట్టమని ఆర్డర్ ఇచ్చాడు. తలతలలాడే బల్లాలను తిప్పుతూ గుర్రప్రవతులు హఠాత్తుగా జనం మీదకు గుర్రాల్ని తోలారు. ఆ బల్లెం ఒకటి నన్ను కూడా హతమార్చవచ్చునని భయం వేసింది. అయితే అది నిరాధారమైన భయం మాత్రమే. నా ప్రక్కగా బల్లాలు బహువేగంగా తలతలా మెరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. జనం చెదిరిపోయారు. త్రోపుడు ఎక్కువైంది. కొందరు గాయపడ్డారు, కొందరు నలిగిపోయారు. అక్కడ గుర్రాలు పరిగెత్తేందుకైనా చోటు లేదు. ఎటు పోదామన్నా త్రోవలేదు. దృశ్యం కడు భయానకంగా ఉంది. అటు గుర్రపురవతులు, ఇటు జనం, ఇద్దరికి పిచ్చెక్కినట్లు అనిపించింది. గుర్రాలకు ఏమీ కనపడడం లేదు. ఎటు పడితే అటు, ఎలా పడితే అలా దౌడు తీస్తూ ఉన్నాయి. వేలాది జనాన్ని చెల్లా చెదురు చేయాలి. గుర్రప్రవతులకు ఏమీ కనపడడం లేదని బోధపడుతూ ఉంది. మొత్తం మీద జనాన్ని చెల్లా చెదురు చేసి వాళ్ళను ముందుకు సాగకుండా చేశారు. మా కారును మాత్రం ముందుకు పోనిచ్చారు. పోలీస్ కమిషనరు ఆఫీస్ ముందు కారు ఆపారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై అసమ్మతిని తెలుపుదామని కారు దిగాను.

0: మీరింతవరకు మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక విన్నారు. పఠనం శ్రీమతి కె. శైలజ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు వింటారు.

0: ముద్దు, కొత్త కర్గల చికెన్ అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపుల్స్ ఉంది.
1: ఆగు ముద్దు.
0: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
1: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
0: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
0: కూల్ గా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ప్రకార్ పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి.

ಆಕಾಶವಾಣಿ ಮಾರ್ಕಾಪುರಂ ಕೇಂದ್ರಂ ಭಾವಲಹರಿ ಮೃದುಮಧುರ ಗೀತಮಂಜರಿ. మనిషిని మొదట గుర్తించే అంశాల్లో దుస్తులు కూడా ఒకటి. దుస్తులు కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే కాదు, మన వ్యక్తిత్వాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, అభిరుచిని ప్రతిబింబించే అద్దం. కాలం మారుతున్న కొద్దీ ఫ్యాషన్ కూడా మారుతుంది, కానీ ప్రతి దుస్తుకి ఒక ప్రత్యేకత, ఒక చరిత్ర, ఒక అందం ఉంటుంది. చీరలో హుందాతనం, లంగావుణిలో సాంప్రదాయం, చుడిదార్లో సౌకర్యం, జీన్స్లో ఆధునికత, గౌన్లో ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తాయి. అలాంటి అరుదైన దుస్తుల గురించి ఈరోజు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో తెలుసుకుందాం. ముందుగా చీర. భారతీయ మహిళల సాంప్రదాయ వస్త్రధారణలో అత్యంత పురాతనమైనది, గౌరవప్రదమైనది. సుమారు 5 నుండి 9 గజాల పొడవున్న వస్త్రాన్ని వివిధ రకాలుగా ధరించే ఈ దుస్తు భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. కాలం మారినా ఫ్యాషన్లో ఎన్నో కొత్త దుస్తులు వచ్చినా చీరకు ఉన్న ప్రత్యేక స్థానం ఏ మాత్రం తగ్గలేదు. పండుగలు, వివాహాలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక వేడుకలు మాత్రమే కాకుండా కార్యాలయాల్లో కూడా ఎంతోమంది మహిళలు చీరను ఇష్టంగా ధరిస్తున్నారు. చీర ధరించడం వల్ల హుందాతనం, సొగసు, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయని భావిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో ధర్మవరం, పోచంపల్లి, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి వంటి చీరలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ప్రతి చీర వెనుక నేత కార్మికుల శ్రమ, కళాత్మక సాంప్రదాయం దాగి ఉంటుంది. ప్రస్తుతం సాంప్రదాయ పట్టు చీరలతో పాటు కాటన్, లెనిన్, ఆర్గన్జా, జార్జెట్, షిఫాన్ వంటి ఆధునిక వస్త్రాలతో తయారైన డిజైనర్ చీరలు కూడా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. చీర అనేది కేవలం ఒక దుస్తు మాత్రమే కాదు, భారతీయ మహిళ యొక్క సంస్కృతి, సాంప్రదాయం, అందం, ఆత్మగౌరవానికి ప్రతీకగా తరతరాలుగా నిలిచిన అమూల్యమైన వారసత్వం. కార్యక్రమంలో చీర గొప్పదనాన్ని తెలుపుతూ పల్లకిలో పెళ్లి కూతురు చిత్రానికి గాను ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక చక్కనైన పాటను విందాం. సాహిత్యం చంద్రబోస్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో. దుస్తుల గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా చీరను గురించి తెలుసుకుందాం. నెక్స్ట్, లంగావుని తెలుగు సాంప్రదాయంలో ఆడపిల్లల అందాన్ని సంస్కృతిని ప్రతిబింబించే సాంప్రదాయ వస్త్రధారణ. చిన్నతనం నుండి యుక్త వయసుకు మారుతున్న దశలో అమ్మాయిలు ఎక్కువగా ధరించే ఈ దుస్తు హుందాతనం మరియు సాంప్రదాయ విలువలకు ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలు, హాఫ్ శారీ వేడుకలు వంటి ప్రత్యేక సందర్భాల్లో లంగావుణికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఒకప్పుడు సాధారణ డిజైన్లతో కనిపించిన లంగావుణిలు నేడు మగ్గం వర్క్, జరీ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్, డిజైనర్ బ్లౌజులతో మరింత ఆకర్షణీయంగా మారాయి. కాలం మారినా, ఫ్యాషన్తో కొత్త కొత్త దుస్తులు వచ్చినా లంగావుణికి ఉన్న సాంప్రదాయ విలువ, అందం మరియు ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరలేదు. కార్యక్రమంలో వినబోతున్న పాట వర్షం చిత్రానికి గాను ఉషా టిప్పు పాడిన పాట.

వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల.

0: ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తరువాత చెప్పుకోబోయే దుస్తులు చూడిదార్ లేదా పంజాబీ డ్రెస్. భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సౌకర్యవంతమైన వస్త్రాలలో ఒకటి ఈ పంజాబీ డ్రెస్. పంజాబ్ ప్రాంతంలో పుట్టిన ఈ దుస్తు నేడు దేశవ్యాప్తంగా అన్ని వయసుల మహిళలు ఇష్టంగా ధరిస్తున్నారు. కుర్తా, చూడిదార్ లేదా సల్వార్ దుపట్టాతో కూడిన ఈ దుస్తు అందం, సౌకర్యం, హుందాతనాన్ని ఒకే సమయంలో అందిస్తుంది. కళాశాలలు, కార్యాలయాలు, పండుగలు, కుటుంబ వేడుకలు వంటి అన్ని సందర్భాలకు అనువైనదిగా చూడిదార్ నిలిచింది. అనార్కలి, స్ట్రైట్ కట్, ఏ లైన్, పటియాలా, పలాజో, షరారా వంటి అనేక డిజైన్లతో ఇది లభిస్తుంది. సాంప్రదాయ శైలిని ఆధునిక ఫ్యాషన్తో మేళవించిన చూడిదార్ నేటి మహిళల వార్డ్రోబ్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట భారతీయుడు చిత్రానికి గాను స్వర్ణలత పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్, సాహిత్యం భువనచంద్ర.

తరువాతి దుస్తు జీన్స్. జీన్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆధునిక వస్త్రధారణలలో ఒకటి. తొలుత గనుల్లో, కార్మాగారాల్లో పనిచేసే కార్మికుల కోసం బలమైన డెనిమ్ వస్త్రంతో రూపొందించిన జీన్స్ నేడు అన్ని వయసుల వారు ధరించే ఫ్యాషన్ దుస్తుగా మారింది. సౌకర్యం, మన్నిక, స్టైలిష్ లుక్ కారణంగా యువత నుంచి పెద్దల వరకు అందరూ జీన్స్ను ఇష్టపడుతున్నారు. స్కిన్నీ, స్ట్రైట్ కట్, బూట్ కట్, వైడ్ లెగ్, బ్యాగీ వంటి అనేక రకాలలో జీన్స్ అందుబాటులో ఉన్నాయి. టీషర్టులు, కుర్తీలు, షర్ట్స్, జాకెట్స్ వంటి వివిధ దుస్తులతో సులభంగా జత చేయవచ్చు వీటిని. ఫ్యాషన్ మారుతున్నా జీన్స్కు ఉన్న ఆదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. సౌకర్యం, ఆధునిక ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా జీన్స్ నేటి శైలిలో ఒక భాగంగా మారింది. కార్యక్రమంలో వినబోతున్న పాట యమలీల చిత్రానికి గాను బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన పాట వింటారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి, సాహిత్యం భువనచంద్ర.

తర్వాతి దుస్తు గౌన్. గౌన్ అనేది హుందాతనం, సొగసు, ఆధునిక ఫ్యాషన్కి ప్రతీకగా నిలిచిన దుస్తు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిన గౌన్ నేడు భారతదేశంలో కూడా వివాహాలు, రిసెప్షన్స్, పుట్టినరోజు వేడుకల్లో, కాక్టైల్ పార్టీస్లో, ఇతర ప్రత్యేక సందర్భాల్లో మహిళలు ఎంతో ఇష్టంగా ధరిస్తున్నారు. ఏ లైన్, బాల్ గౌన్, మెర్మైడ్ గౌన్, ఎంపైర్ వైస్ట్, ప్రిన్సెస్ కట్ వంటి అనేక డిజైన్లలో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. నెట్ శాటిన్, జార్జెట్ షిఫాన్, వెల్వెట్ వంటి వివిధ రకాల వస్త్రాలతో తయారయ్యే గౌన్స్, స్టోన్ వర్క్, సీక్వెన్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, లేస్ వర్క్ వంటి అలంకరణలతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సౌకర్యం, స్టైల్, హుందాతనాన్ని ఒకే దుస్తులో అందించిన గౌన్ నేటి ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అన్ని వయసుల మహిళలను ఆకట్టుకుంటుంది. కార్యక్రమంలో వినబోతున్న పాట ప్రేమకు వేలాయిరా చిత్రానికి గాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు కోరస్ పాడిన పాట వింటారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
2: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతివృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 1,00,000 నుండి 10,00,000 రూపాయల ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7% మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎం

0: ಕಮಲನ್ ಮಾಧುರಿ, ವ್ಯಾಖ್ಯಾನಂ ಕೇಸುಮ, ಸಮರ್ಪಣ ಪ್ರಾಂತೀಯ ವಾರ್ತಾ ವಿಭಾಗಂ ಆಕಾಶವಾಣಿ ವಿಜಯವಾಡ ಕೇಂದ್ರಂ.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం వింటారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22393, ఎస్టీడీ కోడ్ 08596. మరొకసారి మా ఫోన్ నెంబర్ 22333, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొదటి కాలర్తో మాట్లాడదాం. హలో.
2: హలో
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే మేడం.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మంగమ్మ మేడం.
1: మంగమ్మ గారు,
2: ఎక్కడి
1: నుంచి కాల్ చేస్తున్నారు? హలో.
2: కొత్తపల్లి మేడం.
1: కొత్తపల్లి నుంచి. ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
2: శివరామరాజులలో అమ్మవారి పాట మేడం.
1: మార్నింగ్ వేశానండి ఆ సాంగ్. వేశాను.
2: ఏదే దేవుడు పాట మేడం.
1: ఏ దేవుడు పాట ఇవ్వమంటారు?
2: అమ్మవారిదేవైనా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: థ్యాంక్ యూ మేడం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు హామీ.
3: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
7: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్ అండి.
7: బాగున్నారా మేడం?
3: బాగున్నానండి. వెల్కమ్ టు హలో ఎఫ్ఎం. ఎవరు మాట్లాడుతున్నారు?
7: సౌజన్య మేడం.
3: సౌజన్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడేనా? చెప్పండి, ఏ పాట వింటారు?
7: శాంతి సందేశం నుంచి పాట.
3: శాంతి సందేశం. ఏం చేస్తుంటారండి?
7: హౌస్ వైఫ్ మేడం.
3: ప్రోగ్రామ్స్ విన్నారా మార్నింగ్ వి?
7: విన్నాం మేడం, వింటూనే ఉన్నాం.
3: అందులో ఏ పాట వేయాలి?
7: ఏ వేసినా పర్వాలేదు.
3: ఓకే అండి, ఇలానే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాల్.

0: ఈ కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్. బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో అదే లోన్ తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటోంది.
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: హలో ఎఫ్ఎం లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో.
3: హలో
2: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
3: నమస్తే మేడం, నా పేరు నరేష్ మేడం.
2: నరేష్ గారు.
3: మేడం మేడం, ఇది మేడం యమలీల మేడం సుమారు.
2: యమలీలలో మార్నింగ్ వేశాను కదండి, ఏ పాట?
3: తిరులలి కింగ్ అనే పాట మేడం.
2: ఓకే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: పూసాపేట మేడం, మహబూబ్ నగర్ జిల్లా.
2: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేసేయండి.
3: మేడం నరేష్ గారు, కృష్ణ ఓంకార్ లక్ష్మీ నరసింహ తోటల మా ముసాపేట గ్రామం
2: అనుకుంటుంది. ఓకే అండి,
3: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.

0: బాబు మేడం.
1: బాబు గారు.
0: మేడం
1: హలో
0: మేడం.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట కావాలి ఈరోజు?
0: బెబ్బిలి బెబ్బిలి కిత్తం రాజు మేడం.
1: బొబ్బిలి అండి.
0: బెబ్బిలి బెబ్బిలి
1: బెబ్బిలి.

0: అందులో ఏ పాట అండి?
1: బొంగరాలు బీడికి అనే పాట ఉంది మేడం.
0: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను.
1: మేడం మా జయరాజు సాల్మాలో పుష్కాల బల్ల రామ్ గోపాల్ రెడ్డి లెమ్మో పాలు సమీకం మేడం. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.

0: కొమ్మ కాకొమ్మ అంట చూడండి మేడం.
1: తప్పకుండా ప్లే చేస్తానండి. మార్నింగ్ కార్యక్రమాలన్నీ విన్నారా?
0: వింటున్నాం మేడం.
1: ఓ
0: చాలా రోజులు కలవడం కూడా కలవచ్చు మేడం.
1: చాలా మంది శ్రోతలు ఉన్నారు కదండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, రిపీటెడ్
0: అవునా?
1: రిపీటెడ్ వాళ్ళు కొంచెం ఆగండి అని చెప్పేసేసి.
0: అవును మేడం.
1: థ్యాంక్ యూ అండి,
0: థ్యాంక్
1: థ్యాంక్
0: యూ,
1: యూ సో
0: థ్యాంక్
1: మచ్
0: యూ,
1: ఫర్ ద కాల్.
0: థ్యాంక్ యూ,
1: మీరు కోరిన పాటను ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి.
1: మేడం గారు, నమస్తే. బాగున్నారా?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం, నా పేరు విజయ్ అండి. మాది మార్కాపురం మండలం కందివారిపల్లె.
0: కందివారిపల్లి నుంచి చేస్తున్నారు.
1: అవును మేడం.
0: చెప్పండి, ఏ చిత్రంలో నుంచి పాట కావాలి ఈరోజు?
1: ఈరోజు మేడం గారు సీన్ నుండి కావాలి.
0: ఏదండి?
1: సీన్
0: శ్రీను చిత్రం నుంచి.
1: అవును మేడం.
0: ఏం చేస్తుంటారండి?
1: మేడం, నేను పెయింటింగ్ వర్క్ వెళ్తాను మేడం.
0: ఓకే, సీను చిత్రంలో ఏ పాట వేయమంటారు?

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో.
2: హలో మేడం, నమస్తే. మేడం
1: నమస్తే అండి.
2: మేడం, మా పోలసుపోయే కాలనీ మేడం, కాశయం, చిన్న కాశయను.
1: కాశయ్య గారు, హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఏ చిత్రంలోంచి పాట కోరుకుంటున్నారు ఈరోజు?
2: మేడం, మా మనమరాలు రక్షిత పుట్టినరోజు మేడం, మంచి పాట అయింది మేడం.
1: ఏం పాట వేయమంటారు?
2: పుట్టినరోజు పాట తెలియదు మేడం, మీరే ఒకటి మా మనమరాలు పుట్టినరోజు.
1: తప్పకుండా ప్లే చేసేస్తానండి. మార్నింగ్ ప్రోగ్రామ్స్ అన్ని విన్నారా?
2: విన్నాం మేడం.
1: ఓకే అండి, తప్పకుండా ప్లే చేస్తాను. మీరు కోరిన పాట మీ మనవరాల కోసం వినేసేయండి.
2: మేడం మేడం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు వింటున్నారు హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం. మీరు మాకు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 08596223393. కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో
2: మేడం.
1: హలో, గుడ్ మార్నింగ్ అండి.
2: మేడం, కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం సంగడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: బాగున్నాను హరినాథ్ రెడ్డి గారు.
2: బాగున్నాం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలు మేడం.
1: నమస్కారం అండి, మీకు హలో ఎఫ్ఎం కి స్వాగతం
2: మేడం. ఊసర వెళ్ళి మేడం సినిమా పేరు.
1: ఊసర వెళ్ళి.
2: అవును మేడం.
1: మార్నింగ్ కార్యక్రమాలు విన్నారండి?
2: విన్నాను మేడం, పాటలు కూడా విన్నాను.
1: ఊసర వెళ్ళి అవైలబుల్ లేదండి.
2: లేదా మేడం?
1: లేదండి.
2: త్రిశూలం మేడం సినిమా పేరు.
1: త్రిశూలంలో ఏ పాట అండి?
2: వెలుగుకు ఉదయం మనిషికి హృదయం అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి, మీరు కోరిన పాట ప్లే చేస్తున్నాను, వినేసేయండి.
2: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇటు అందరి కోసం మేడం మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం.
1: ధన్యవాదాలండి.

0: కార్యక్రమంలో మరొక కాలర్తో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం. జవహర్ సాల్మన్ మేడం.
0: సాల్మన్ గారు, హలో ఎఫ్ఎం కి స్వాగతం. చాలా రోజులైంది మాట్లాడి.
1: అవును మేడం, కలవట్లే మేడం.
0: ఉంటారు కదండి శ్రోతలు కూడా. చెప్పండి, ఏ చిత్రంలోంచి పాట వింటారు ఈరోజు?
1: అబ్బాయి గారు మేడం. వెంకట
0: అబ్బాయి గారు.
1: అవును,
0: విన్నారండి ఈరోజు ప్రోగ్రామ్స్?
1: వార్తలు విన్నాం మేడం.
0: వార్తలు విన్నారా?
1: అవును మేడం.
0: మన ప్రోగ్రామ్స్ ఎందుకు వింటలేదు?
1: వింటున్నా మేడం, టౌన్కి వచ్చినాను వార్త ఉదయాన్నే.
0: ఆహా, అందులో ఏ పాట వేయమంటారు? సాల్మన్ గారు,
1: మేడం
0: ఏ పాట వేయమంటారు? అబ్బాయి గారు చిత్రంలోంచి పాట అడిగారు కదా. హలో, హలో,
1: మేడం
0: ఏ పాట వేయమంటారండి అబ్బాయి గారు చిత్రం నుంచి? కూసింది కోయిలమ్మన.
1: అవును మేడం,
0: తప్పకుండా ప్లే చేస్తానండి.
1: మేడం, మా శ్రోతలు ఉన్నారు కొంతమంది మేడం.
0: చెప్పండి.
1: ఆర్లగడ్డ పోలయ్య, సల్లయ్య గటేశ్వర్లు, చిన్నప్ప, సూర్యపల్లె.
0: ఓకే అండి.
1: డ్రైవర్ బాబు, అశోక్, వీళ్ళందరి కోసం.
0: ఓకే, అందరి కోసం ప్లే చేస్తాను.

0: ஜா பபலா
1: சை பால்
0: மடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
0: కార్యక్రమంలో మరొక కాలర్ తో మాట్లాడదాం. హలో
3: హలో
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఎరగొండపాలెం నుంచి ఏసయ్య గారు. బాగున్నానండి. హలో ఎఫ్ఎం కి స్వాగతం. ఏ చిత్రంలో నుంచి పాట వింటారు? హలో, ఏ పాట అండి? ఎస్వి కృష్ణారెడ్డి గారిది. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి మార్కాపురం కేంద్రం తరపున కూడా.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మువ్వగోపాలుని భక్తి రసామృతం, క్షేత్రయ్య పదామృతం, శ్రీమతి పి సత్యవతీ గారి ప్రసంగం వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
4: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: ఈరోజు నేను చెప్పబోయే అంశం క్షేత్రయ్య. మువ్వగోపాలకి భక్తి రసామృతం, క్షేత్రయ్య పదామృతం. దైవత్వ అనుభూతిని అతి సులభంగా కలుగజేసే దివ్యమైన వరం సంగీతం. మాటరాని పసిపాపడైనా, పశువులైనా, చదువుకోలేని పామరులైనా సంగీతం విని అలౌకిక అనుభూతికి లోనవుతూ ఉంటారు. అందుకే శిశురువేత్తి పశురువేత్తి అన్నారు. భారతీయ సంగీతానికి మూలం సామవేదం. ఎందరో గొప్ప తెలుగు వాగ్గేయకారులు ఈ సంగీతాన్ని సుసంపన్నం చేశారు. పాట దేవుని సన్నిధికి తిన్నని పాట అని భాగవతులు విశ్వసిస్తారు. తమ వాక్కును గేయ రూపంలో వెళ్ళిపుచ్చే వారినే వాగ్గేయకారులు అన్నారు. అంటే వాక్కుల రూపంలో చెబుతున్నా గేయ రూపంగా ఉంటుంది. మన తెలుగింటి వాగ్గేయకారుల్లో తాళపాక అన్నమాచార్య, క్షేత్రయ్య, త్యాగయ్య, నారాయణ తీర్థులు, రామదాసు వంటి ఎందరో వాగ్గేయకారులు తమ ఇష్ట దైవాలను తమ వాగ్రూప గేయాలతో కీర్తించి తరించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాణి. అలతి అలతి పదాలతో తమ భావాలను పేర్కొంటూ పండిత పామరజనులను జ్ఞానవంతులుగా మార్చే మహోత్తమ పుణ్యపురుషులే వాగ్గేయకారులు. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతులు, ఆ కోవకు చెందిన పేరెన్నిక గన్న వాగ్గేయకారుల్లో త్యాగయ్య, శ్యామశాస్త్రి, దీక్షితులు, మరో ప్రముఖులు క్షేత్రయ్య. మధుర భక్తి సామ్రాజ్య సింహాసనాన్ని ఆ మువ్వగోపాలుని కరుణా కటాక్షాల ద్వారా అధిష్ఠించి ఆ మధుర భక్తి సామ్రాజ్యాన్ని ఇప్పటికీ ఏలుతున్న మహోన్నతమైన భక్తి పరాయణుడు మహాకవి క్షేత్రయ్య. పదం అనే సంగీత ప్రక్రియ సృష్టికర్త. ఈయన అసలు పేరు మువ్వ వరదయ్య. 1595-1660 మధ్య జీవించినారు. మాట పాటలను స్వతంత్రంగా రచించగలవాడే వాగ్గేయకారుడు. వరదయ్య ఇంటి పేరు మువ్వ. మువ్వ ఇంటి పేరుగా కలిగిన కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు క్షేత్రయ్య తమ పూర్వజుడని చెబుతారు. క్షేత్రయ్య పదాలలోని వరద అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి క్షేత్రయ్య

అసలు పేరు వరదయ్య అని నిర్ణయించడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లాలో మండల కేంద్రమైన మొవ్వ గ్రామంలో జన్మించినాడు. క్షేత్రయ్య తల్లిదండ్రులు కంచిలోని వరదరాజస్వామిని ప్రార్థించగా వారి వరప్రసాదంగా పుట్టినందుకు వీరికి వరదయ్య అని పేరు పెట్టినట్లు కూడా ఆనవాళ్లు కలవు. మొవ్వ దేవిసీమలో ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతం. మొవ్వ గ్రామం అంత ప్రసిద్ధి చెందటానికి గల ముఖ్య కారణం అక్కడ వేణుగోపాల స్వామి వారి ఆలయం. అసలు ఈ ఆలయ చరిత్ర, స్థల పురాణం ఒకసారి పరిశీలిస్తే ద్వాపర యుగంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ప్రేమమూర్తులైన రాధాకృష్ణులు ఆనంద పారవస్యాలతో నాట్యం చేస్తూ ఉండగా కృష్ణ భగవానుని కాలి అందరి యొక్క మువ్వ పడిందట. అది ఎక్కడ పడిందో వెతికి ఇవ్వమని శ్రీకృష్ణుడు నారదుని ఆదేశించాడట. అయితే నారద మహర్షి ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆయన స్వామి గురించి తపస్సు చేయగా స్వామి ఆ మువ్వ ఎక్కడైతే పడిందో అదే ప్రాంతంలో నారద మహర్షి దివ్య దృష్టిలో అత్యంత కళాకాంతులతో సౌందర్యముగా ఎంతో దేదీప్యమానంగా కనిపించాడు. అప్పుడు నారదుడు పరమానంద భరితుడై వెనువెంటనే దేవేంద్రుడి చేత తనకి ఎలా కనిపించాడో అలానే ఒక విగ్రహాన్ని తయారు చేయించి ఆ విగ్రహంతో ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఇది ఆ స్థల పురాణం. ఈ ఆలయాన్ని దేవతలు ఒక్క రాత్రిలో నిర్మించినారని, మలిప్రొద్దులో లేనిదే మరో తొలిప్రొద్దులో ఈ ఆలయం వెలిసిందని అంటుంటారు. ఇక వరదయ్య బాల్యంలో పెద్దగా చదువుకోపోయినా మొవ్వకి దగ్గరలో గల కూచిపూడి గ్రామంలో సంగీతం, నాట్యం నేర్చుకున్నాడు. ఎప్పుడు వేణుగోపాల స్వామిపై అమిత భక్తిని కలిగి ఆయనపై స్తోత్రాలు, శ్లోకాలు, పాటలు మొదలైనవన్నీ పాడుతూ ఆ స్వామి సన్నిధానంలోనే గడిపేవారు. అక్కడ వరదయ్య తన సహపాఠి అయిన మోహనాంగి అనే దేవదాసికి సన్నిహితుడయ్యారు. తరువాత మేనమామ కూతురు రుక్మిణిని పెండాడారు. కానీ మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మొవ్వగోపాలునిపై 4 పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట. మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేశాడు. ఆ సాధన కారణంగా ప్రపంచంలోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడైన మొవ్వ గోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకున్నది. క్రమంగా ఆ మధుర భక్తితో అనేక పాటలు పాడాడు. తనను తాను నాయకగా భావించుకుని భగవంతుడి విరహంలో తపించడమే మధుర భక్తి. పద కవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తారు. ఆయన పద కవితలు నేటికి సాంప్రదాయ నృత్య రీతులకు వెన్నెముకగా నిలిచాయి. క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుదనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యం ఇచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు. ఓ కృష్ణాష్టమి నాడు వేణుగోపాల స్వామిపై అద్భుతమైన పదాలను వరదయ్య రచింపగా వాటికి మోహనాంగి ఎంతో గొప్పగా అభినయించింది. ఆనాటి రాత్రి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా వరదయ్య ఒక్కడే ఆలయంలో ధ్యానం చేసుకుంటుండగా తన కళ్ళ ముందు ఒక్కసారిగా ఓ అద్భుతం జరిగింది. ఆలయం తలుపులు వాటంతటవే తెరుచుకొని ఎదురుగా వేణుగోపాల స్వామి విగ్రహం ఉన్న చోట స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ఆ జగన్మోహనకారుణ్ణి దర్శించుకున్న వరదయ్యకు అది కలో నిజమో తెలిసేలోపే స్వామివారు, వరదయ్య, నీ మధురమైన పాటలకు పరవశించాను. నీ మధురమైన పాటలు పదాలుగా విశ్వవిఖ్యాతిని అర్జిస్తాయి. నువ్వు ఈ పదాల రచన ఇలానే కొనసాగిస్తూ నా ప్రేమతత్వాన్ని అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ప్రచారం చెయ్యి అని దీవించారట. స్వామివారి దివ్య ఆశీర్వచనం అందుకున్న వరదయ్య నిజస్థితికి వచ్చి స్వామివారి దర్శనానికి అమితానందపడి తనకు తెలియకుండానే కొన్ని మధుర గీతాలను పాడారు. అందులో

సుతభారికి నేనోపలేక నినువేడితి గోపాల మువ్వ గోపాల రారా సామి రారా రారా నా వలపు వారకమించే నా సామి అంటూ అప్పుడు తాను పాడిన ఆ పాటే పదం అయ్యింది. ఆ పదం నాయక నాయకి భావనలో కొనసాగింది. పదాలు అంటే పాటలే. ఆనాటి కాలంలో పాటని పదం అని అనేవారు. అయితే అన్నమాచార్యులు తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక సంకీర్తనల్ని కూడా రచించారు. కానీ కేవలం మధుర భక్తి మార్గంలోనే భగవంతుణ్ణి చేరుకున్న వారిలో జయదేవుల తర్వాత వారు క్షేత్రయ్య గారే. తాను మొట్టమొదటగా ఆ వరదరాజస్వామి దర్శనానికై కంచికి చేరుకోబోయే ముందు మార్గంలో గోల్కొండ చేరుకొనెను. ఆ సమయంలో గోల్కొండను అబ్దుల్లా కుతుబ్ షా పరిపాలించుచున్నారు. వరదయ్య కూడా వారి ఆస్థానంలో చక్కటి పదాలను ఆలపించి నవాబు గారి ప్రశంసలు అందుకున్నాడు. నవాబు గారు వరదయ్యను ఎప్పటికీ వారి ఆస్థానంలో ఉండమని అభ్యర్థించినప్పటికీ అది సున్నితంగా తిరస్కరించి తన జీవిత గమ్యం మువ్వగోపాలుని ప్రేమతత్వమును ప్రచారం చేయడమని చెప్పి మళ్ళీ వస్తానని సెలవు తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో ఆ రోజుల్లో రాజ సంస్థానాలు తెలుగు భాషని రాజులు చక్కగా పోషించి తరించారు. తెలుగు కవులకు ఎంతో ఉన్నతమైన ఆదరణ లభించేది. అలాంటి ఆస్థానాలలో ఒకటి మధురై. అందులో తిరుమల నాయక మహారాజు స్వయంగా కవి మరియు కళాపోషకుడు. ఆయన ఆస్థానంలో వరదయ్యకు తోటి కవుల నుంచే ఎంతో మంచి ఆదరణ లభించింది. మధురైలో ఉండగా మీనాక్షి అమ్మవారిని దర్శనం కూడా వరదయ్యకు ఎంతో గొప్ప స్ఫూర్తిని ఇచ్చింది. అమ్మవారి సన్నిధిలో సుమారు 2000 వరకు పదాలు రచించారు. ఆ తరువాత 1633లో తంజావూరుని పరిపాలిస్తున్న విజయరాఘవుడు ఎంతో ఆదరంగా స్వాగతించారు. వీరిరువురు మంచి మిత్రుల వలె ఉండేవారు. ఈయన దగ్గర ఉండగా వరదయ్య సుమారు 1000 పదాలు రచించాడు. తంజావూరు నుంచి రామేశ్వరం బయలుదేరాడు. అలా మార్గ మధ్యంలో భూలోక వైకుంఠంలా విరాజిల్లే శ్రీరంగం వెళ్ళి అక్కడ శేషశయనుడైన శ్రీమన్నారాయణ్ణి దర్శించి వారిపై కొన్ని పదాలను కూడా రచించి రామేశ్వరం బయలుదేరాడు. రామేశ్వరంలో రామునిచే ప్రతిష్ఠ గావించబడిన రామేశ్వరిని దర్శించి కొంతకాలం స్వామి సన్నిధిలో గడిపాక తిరిగి తంజావూరు గోల్కొండ మీదుగా మువ్వ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ తంజావూరులో వరదయ్య రాకకై నిరీక్షిస్తున్న మోహనాంగికి ఈ వార్త యాత్రికుల ద్వారా తెలియపరిచారు. తంజావూరు ఆస్థానంలో నాట్య ప్రదర్శన ఇవ్వవలసిందిగా మోహనాంగిని రంగంజమ్మ కోరారు. అలా ఆమె అంగీకరించి విజయరాఘవరాజు గారి ఎదుట వరదయ్య పదాలకు మోహనాంగి అద్భుతంగా నాట్యం చేసింది. సభలో ఇతర కవులు పూర్తి చేయలేకపోయిన పదాలను వరదయ్య పూర్తి చేశాడు. వరదయ్య అపారమైన ప్రతిభకు ఆయనకు క్షేత్రజ్ఞుడు అన్న బిరుదును మరియు ఇన్ని క్షేత్రాలు దర్శించి ఇంతమందిని తన రచనల ద్వారా తరింపచేస్తున్న వరదయ్యకు క్షేత్రయ్య అనే బిరుదును రాజుగారు మరియు మిగిలిన పండితులు కలిసి ప్రదానం చేశారు. రాజుగారి దగ్గర సెలవు తీసుకుని మోహనాంగితో మువ్వకు ప్రయాణమయ్యాడు. ముందుగా కంచి చేరి అక్కడ వరదరాజుని పునః దర్శించుకొని వరదయ్య ఓ అద్భుతమైన పదాన్ని సమకూర్చాడు. కంచి నుండి తిరిగి గోల్కొండ చేరాడు. గోల్కొండ నవాబు గారి ఆస్థానంలో తులసీమూర్తి అనే పండితుడు ఉండేవాడట. ఆయన నవాబు గారికి క్షేత్రయ్యపై లేనిపోనివన్నీ చెప్పి ఆయనపై చెడు అభిప్రాయాన్ని కలిగించాలని చూసినాడు. తులసీమూర్తి కుటిల బుద్ధిని గ్రహించిన గోల్కొండ నవాబు గారు అతనికి బుద్ధి చెప్పాలని ఒకరోజు సభలో అందరి ఎదుట క్షేత్రయ్యకు 40 రోజుల గడువులో 1500 పదాలను సమకూర్చమని ఆదేశించెను. తులసీమూర్తి నవాబు గారి ఆస్థాన నర్తకి కమలతో కలిసి దుష్ట పన్నాగం పన్నెను. కానీ క్షేత్రయ్య మరుసటి రోజుకు గడువు పూర్తి అవుతుంది అనే లోపు 1500 పదాలను పూర్తి చేశెను. ఈ విషయం తెలుసుకున్న తులసీమూర్తి కమల తమ అజ్ఞానాన్ని మన్నించమని క్షేత్రయ్యను వేడుకున్నారు. ఆ తరువాత నవాబు గారు క్షేత్రయ్యను ఘనంగా సన్మానించి సత్కరించి, "క్షేత్రయ్య, నీకు

0: ఆ మువ్వగోపాలునికి తేడా లేదు, నువ్వే ఆ మువ్వగోపాలుడివి, నీకు ఆతిథ్యం ఇచ్చిన నేను ధన్యుడిని అని ఆయనను సాదరంగా మువ్వకు సాగనంపారు. అమితానందంతో మువ్వకు బయలుదేరిన క్షేత్రయ్య మార్గమధ్యంలో భద్రాచల రాముణ్ణి, తరువాత శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకునెను. ఆయనకు ఏ దైవాన్ని చూసినా ఆ మువ్వగోపాలుడే కనిపించేవాడు. మువ్వ వదిలిపెట్టి వెళ్ళిన తరువాత తిరిగి మువ్వ చేరేలోపు సుమారు 10 సంవత్సరాల కాలంలో క్షేత్రయ్య కాపీగిరి, తిరుపత్తూరు, చక్కెరపురం, కొవిటూరు, చిదంబరం, తిరువల్లూరు, వేదనారాయణపురం, కాంచీపురం, తిరుపతి, పాలగిరి, శ్రీశైలం, హంపి, మదురై, శ్రీరంగం, మహదేవపట్నం, రామేశ్వరం, భద్రాచలం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించాడు. అంటే ఆ మువ్వగోపాలుని ఆశీర్వాద బలమే. అలా ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి ఓ కృష్ణాష్టమి రోజు మువ్వ గ్రామం చేరుకున్నాడు. మన క్షేత్రయ్యకు గ్రామంలో ప్రజలందరూ ఘనస్వాగతం పలికారు. మోహనాంగి, క్షేత్రయ్య ఇద్దరు ఆనంద బాష్పాలతో ఆ మువ్వగోపాలుని దర్శించుకున్నారు. క్షేత్రయ్య పాడగా మోహనాంగి నాట్యం చేస్తూ ఉంటే అందరి కళ్ళకి రాధాకృష్ణులు సాక్షాత్కరించినట్లుగా అనిపించిందట. అలా అందరూ చూస్తూ ఉండగానే క్షేత్రయ్య ఆత్మ ఆ పరమాత్మలో ఐక్యం చెందింది. ఈ సంఘటన చూసిన మరుక్షణం మోహనాంగి కూడా క్షేత్రయ్య పాదాల వద్ద ప్రాణం వదిలింది. ఈ విధంగా క్షేత్రయ్య ధన్యుడయ్యాడు. క్షేత్రయ్య తన జీవిత కాలంలో మొత్తంగా 4500 పదాలు రచించినట్లుగా తెలియచున్నది. మధురలో 2000 పదాలు, తంజావూరులో 1000, గోల్కొండలో 1500 పదాలు రచించారు. 1950లో శ్రీ విస్స అప్పారావు గారు రచించిన క్షేత్రయ్య పదాలు పుస్తకంలో 330, గిడుగు సీతాపతి గారి పుస్తకంలో 280 పదాలు లభ్యమవుతున్నాయి. క్షేత్రయ్య రచనా శైలి పండిత పామరులందరికీ అర్థమయ్యే విధంగా చాలా సరళంగా ఉంటుంది. ఆయన రచనలలో చాలా పదాల్లో మువ్వగోపాలుడు అన్న ముద్ర కనిపించగా, కొన్ని పదాలలో విజయరాఘవ, ఇభరాజ వరద మొదలగు ముద్రలు కూడా కనిపిస్తాయి. క్షేత్రయ్య ఈ పదాలన్నీ నాయకి నాయక భావనతో రచించడం వలన, పల్లవి, అనుపల్లవి, చరణం అను భాగాలుగా రచించడం వలన, మరియు రచనలన్నీ మోహన, కాపి, ఆనంద భైరవి వంటి రక్తి రాగాలలోని కొనసాగడం వలన, చక్కటి తాళములతో కూర్చడం వలన అభినయానికి చక్కటి ఆస్కారం కలిగి ఈనాటికి నృత్య ప్రదర్శనలలో విరివిగా ప్రదర్శించబడుతున్నాయి. అసలు క్షేత్రయ్య పదాలకు బహుళ ప్రాచుర్యం కలిగించిన వారు సుప్రసిద్ధ వీణా విద్వాంసులు వీణా ధనమ్మాళ్, తంజావూరు బృందగారు. దక్షిణ భారతదేశంలో కూచిపూడి, భరతనాట్యం మొదలగు అన్ని ప్రక్రియలలో విరివిగా ప్రదర్శించబడుతున్నాయి. అలా బహుళ ప్రాచుర్యం పొందిన క్షేత్రయ్య పదాలు, ఎంత చక్కని వాడే నా సామి వీడెంత చక్కని వాడే, ఇంత ప్రొద్దాయ ఇంకా వాడేమి వచ్చెనే, ఇంకా నిన్ను బోనిత్తున ఇభరాజ వరదా, అలుకదీరెనే నేడైనా నీ అలుకదీరెనే అంటూ ఎన్నో పదాలను మనకు అందించిన క్షేత్రయ్య జీవించినంతకాలం ఆ మువ్వగోపాలుని స్మరణలోనే తన జీవితాన్ని సార్థకం చేసుకున్న మధుర పద భక్తాగ్రేసుడు.
1: మీరు ఇంతవరకు మువ్వగోపాలుని భక్తిరసామృతం, క్షేత్రయ్య పదామృతం, శ్రీమతి పి సత్యవతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారు సమర్పించే కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10లో 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్ దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి కేవలం

0: వైద్యుడుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపిచంద్ గారు. నమస్తే సార్.
1: నమస్తే మణి గారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో, మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
0: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10న జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
1: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడా అంటే అప్పుడు ఉన్న వ్యాధులు యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే 33 ఏళ్ళు బతుకుతాడు అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్, వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదివరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ వాడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయిందనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలలు సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది చిన్నదవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా, వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు, దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి, సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి. ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్యకాలంలో ఈ జూలై 10 దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
0: క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
1: సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది. అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి, వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే 3 పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్ ఇప్పుడే వచ్చింది, సబ్ ఎక్యూట్ ఈ మధ్య కాలంలోనే వచ్చింది, క్రానిక్ చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇందులో ఈ ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేది నేనొకలా అనుకోవచ్చు, మీరొకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ వీక్, ఈ 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది, వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 weeks to 3 months, 3 వారాల నుంచి 3 నెలల లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడునొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి ఎక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది కారణం ఏమన్నా సరే. అదే ఒక 2-3 వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్ ఎక్యూట్. 3 నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో 3 నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయలాజికల్గా, కెమికల్గా, ఫిజికల్గా, కైనమాటిక్గా, ఎర్గనామిక్గా, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీం మెషిన్. ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ, ప్రయాణాలు వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు, అడాప్ట్ చేసుకోగలదు, ఇంప్రూవైజ్ అవ్వగలదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా, టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కాబట్టి 3 నెలలు పట్టింది, ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి, జటిలమై ఉండాలి, బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి, ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి. సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికీ ఏ విషయమైనా 90 రోజులు మించి కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టినా, 90 రోజులు దాటిన తర్వాత ఇంకా మాటిమాటికి వస్తుందన్న, దట్ కమ్స్ అండర్ క్రానిక్, క్రానిసిటీ బకెట్, దీర్ఘకాలికత అన్న విషయంలోకి వస్తుంది.
0: ఓకే, అసలు ఈ 90

0: రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
1: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తోంది అని చూసుకుంటే 3 కేటగిరీస్లో అనుకుంటే, ఒకటి కారకం, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంటా, లేదు కర్మ అంటే సెల్ఫ్గా ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదైనా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం విచ్ ఎవర్ జెనెటిక్గా ఉన్నది ఆర్ మ్యూటేషన్ వల్ల కానీ. కర్మ మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు, అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం, లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు, పద్ధతులు, అలవాట్లు, విషయాలు, వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి ఒక కారణం అవుతుంది.
0: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
1: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్న అలవాట్లు, అండ్ సమాజపరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్, ఎవల్యూషన్స్, టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల కెలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది, దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతోంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు, బీపీ షుగర్ అంటే లేకపోతే హార్ట్ అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో అంత సీరియస్గా, అంత ఇంటెంట్గా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది.
0: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్గా ఏంటండి?
1: సో వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చు, సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే, వ్యాధుల్లో షుగరు, బీపీ, థైరాయిడ్, రుమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు కాదు కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసమే గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోని ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు, వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు, సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది, ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్.
0: ఓకే,
1: ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టెట్ హైపోమెలనసిస్, తెల్ల మచ్చలు చిన్న ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం, లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ ఇడియోపతిక్ అన్నది మీరు ఎప్పుడైనా ఫ్రేజ్ వినేటట్టయితే అది దట్ కమ్స్ అండర్ అరుదు, లేదు తెలియదు, దాని గురించి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు దాని కారణం పట్టుకోవచ్చు.
0: ఓకే సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా యాక్యూట్ డిసీజ్, సబ్ యాక్యూట్ డిసీజ్, ఈ రెండు స్టేజెస్ నుంచి అది క్రానిక్ డిసీజ్గా మారడానికి ముందు ఆ రోగికి ఐడియా వస్తుందా, లైక్ ఐఎమ్ గోయింగ్ ఇన్ టు దిస్ క్రానిక్ డిసీజ్ పాత్ అని?
1: అది కొంతవరకు వస్తుంది. లక్షణాలు పర్టికులర్గా ఎవరు గమనించాలి అంటే, కొన్ని ఆల్రెడీ ముందర ఏమైనా రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కిందట ఎప్పుడైనా, లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే అలాంటిది కొంచెం డీటెయిల్గా, కొంచెం తరవుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్ ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది, అందరికీ కాదు వాళ్ళకి మాత్రమే.
0: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
1: ఈ 7 స్టేజెస్ అన్న కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్ ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలియదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం, లేదు సమస్యను గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద

0: ట్రెండ్ ఆఫ్ రేటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు సెవెన్ స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం, లేదు గెలుపు, ఇవి 1 and 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది, ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్, కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం ఎవరో కొలీగో వాళ్ళు అన్నారు ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్, అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే, అవ్వండొచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకుందానిలే ఉంటే. తర్వాత వచ్చేటప్పటికి యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్, ఇంకా కోపం మించి ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్, అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్. కాదు, కాదులే, అంత కాదులే, కోపం, చికాకు, వెతుకులాట, ప్రయత్నం, డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్. కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే ఇవి ఇదే ఆర్డర్లో అందరికీ అవుతాయని కాదు, కానీ సాధారణంగా జరిగే ట్రెండ్.
1: సార్ ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్ లో మీరు అన్నారు ఎదర్ వ్యాధితో నెగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకు లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి.
0: తప్పకుండా కొన్నిటికి సొల్యూషన్, దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు, ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోర్డు కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు, ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు, ఇట్ ఈస్ ఎ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
1: సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
0: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ జనాల్లో కూడా ఒక నానుడు ఉంది, మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో అక్యూట్ సమస్యలకి, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు, వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం, బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్, ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి అంశంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు, వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్, బట్ దీన్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు, హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్, ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్, డూయింగ్ వెల్ ఇన్ 4 డైమెన్షన్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుంది అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్, డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్

0: మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్. అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అల్లోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనీషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో, రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల, మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లు కాకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ, బీపీ, షుగరు, మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడా. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం, కానీ వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు. బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆమాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు. ఇలాంటివన్నీ గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే. దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి, సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ, దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే దట్ విల్ బి గివింగ్ 360 degree బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లోకి ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్. ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి, లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి, ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు, సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీము కురుపు రావచ్చు, రేబిస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు. ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే, సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపోనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్, అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్, ఫంక్షనల్ టెస్ట్స్ అంటారు వీటన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి, వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న ఎబిలిటీస్, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీద, ఇది మంచిది, చాలా బాగుంది.
1: సార్, ఒక వృత్తి రీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా మీరు పాటలు కోరుకోవచ్చు. మీరు మెసేజెస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 0866-248-8812. రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట దేవత చిత్రం నుంచి ఘంటసాల పాడారు శ్రీశ్రీ రచన, ఎస్పి కోదండపాణి సంగీతం. ఈ పాటను వినిపించమంటున్నారు రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. వీరి కోరికపై ఈ పాట విందాము.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పి సుశీల పాడిన దత్తపుత్రుడు చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. ఈ పాటను వినిపించుకుంటున్నారు మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.
1: జాగ్రత్త, వాళ్ళు కాస్త

0: హనుమంతుడు తమ్ముడు
1: అడ్డదిడ్డం మాటలంటే హద్దుపట్టు మీరు తింటే గడ్డి మోపులా నిల్లే కట్టేస్తా మోసేస్తా పిల్లోయ్ జాగ్రత్త వాళ్ళు కాస్త జాగ్రత్త.

తర్వాత పాటను వినిపించమంటున్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి డోకుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజినమ్మ, ప్రసాద్ బాబురావు, రవి అమీర్ చా భాష. ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులమ్మ, సుబ్బులయ్య, రవి, బెజవాడ మాలయాద్రి, అజయ్, నజీర్, పరంధామయ్య, సురేష్ రాము, తాత వెంకటేశ్వర్లు. వీరందరి కోరికపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన తులసి చిత్రం నుంచి ఈ పాటకు రచన ఆరుద్ర.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీరామ్ ప్రభు చిత్రపాడిన దిల్ చిత్రం నుంచి పెద్దాడమూర్తి రచన ఈ పాటను కోరుకుంటున్నారు. భారతీ కిషోర్ అనంతపూర్ నుంచి వీరి కోరికపై ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందర్లపల్లి గ్రామం నుంచి హరిబాబు వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి, వేటూరి సుందర రామూర్తి రచన. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: రాబోయే తిది కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన గోదావరి చిత్రం నుంచి. వేటూరి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి. వీరి కోరికపై ఈ పాట విందాం.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఘంటసాల పి సుశీల పాడిన తిక్క శంకరయ్య చిత్రం నుంచి, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన. ఈ పాటను వినిపించమంటున్నారు రఘుబీర్ సింగ్, సుగుణాభాయి, రాధా, మున్నా, అక్షయ. ఏలూరు నుంచి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

కార్యక్రమంలో చివరిగా బాపట్ల జిల్లా జి రాజారాం వీరి కోరికపై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఈ పాట ప్రేమాభిషేకం చిత్రం నుంచి దాసరి నారాయణరావు రచన. మరి వీరి కోరికపై ఈ పాట వినేద్దాం.

0: మీరింతవరకు రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా పెదరాయుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన భువనచంద్ర.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట బిజినెస్ మెన్ చిత్రానికి తమన్ సుచిత్ర పాడారు, రచన భాస్కర్ భట్ల.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రానికి సాగర్ మేఘా పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్.

0: కార్యక్రమంలో తర్వాత మీరు వినబోయే పాట ప్రేమ కావాలి. ఈ చిత్రానికి అనుజ్ గుర్జావారా, అంజనా సౌమ్య పాడారు, రచన భువనచంద్ర.
1: Listen to my heart, it's beating for you. Listen to my heart, it's waiting for you.

0: You are my girl.
1: తర్వాత 3 మార్చి చిత్రానికి హేమచంద్ర శ్రవణ భార్గవి పాడిన పాట వింటారు.

తర్వాత మీరు వినబోయే పాట కార్తీక్ పాడారు, రచన అనంత శ్రీరామ్, సంగీతం ఇళయరాజా, చిత్రం ఎటో వెళ్ళిపోయింది మనసు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు సుకుమారుడు ఈ చిత్రానికి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. రచన శ్రీమణి.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రానికి డేవిడ్ సైమన్, అనిత పాడారు.

మీరింతవరకు లాహరీ లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12 గంటలు దాటి 30 నిమిషాలు కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్, బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బెన్

0: ఒలింపిక్స్ భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఆర్ దూసరా యా ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారి మిత్రతా కి గర్మజోషి హై ఆర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర

0: మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లలిత సంగీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాది స్వాతి ఆలపించిన లలిత గీతాలు వింటారు. ముందుగా గీతమే సంగీతము లలిత గీతము.

లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాది స్వాతి ఆలపించిన లలిత గీతాలు వింటున్నారు. తర్వాత వినబోయే లలిత గీతం ఆమని ఓ ఆమని.

ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి మల్లాది స్వాతి ఆలపించిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ చిత్రానికి కార్తీక్ అంజనా సౌమ్య పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్, ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ

0: పను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంఝీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
0: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. పర్యటనలో భాగంగా గ్రామ సచివాలయాన్ని సందర్శించిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
2: సమస్యలు పరిష్కరించే దిశగా మన పల్లె నిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర

కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
3: అమలు,
2: గుర్తుందా, బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
3: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు, అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
4: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి, ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
2: ఎక్కడికి?
4: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
2: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు, కొండపల్లి బొమ్మలు, శ్రీమతి పి లలితకుమారి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: తెలుగు సంస్కృతి ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎన్నో నదుల సంగమం, సముద్ర గాంభీర్యం, అయితే ఎన్నో కళల సమాహారం మన తెలుగు సంస్కృతి. అయితే ఈ తెలుగు సంస్కృతిలో ఎన్నో రంగాలు, ఎన్నో కళలు కలిసిపోయి భారతీయుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో కొండపల్లి బొమ్మలు ఒకటి. మరి ఈ తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మల్లా కొండపల్లి బొమ్మల్ని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు

0: మన కార్యక్రమంలో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తున్న పిల్ల లలిత కుమారి గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ కొండపల్లి బొమ్మల విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లలిత కుమారి గారు.
1: నమస్తే అండి.
0: మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ బొమ్మల తయారీ?
1: నాన్నగారు అమ్మగారు అదే పని, ఇందులోనే పుట్టి పెరిగామమ్మ. మేము చిన్నప్పటి నుంచి అయ్యే తయారు చేస్తూ ఉండేవాళ్ళు. నాన్నగారు అమ్మగారు పెయింటింగ్ చేసేది, మేము అమ్మకి అలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈ బొమ్మల పని ఇంట్రెస్ట్ కలిగి ఆయన నేర్చుకున్నారు. నేర్చుకుని ఆయన ఇందులో ఉండిపోయారు, ఇక మాకు అదే జీవనోపాధి అయిపోయింది.
0: మీ చిన్నప్పటి నుంచి మొదలు పెట్టిన పని ఇప్పుడు మీ పిల్లలు ఈ తరం కూడా చూస్తున్నారు.
1: అవును,
0: అయితే అప్పుడు బొమ్మలకి ఇప్పుడు బొమ్మలకి తేడా ఏంటి?
1: అప్పుడు 4-5 రకాలే ఉండేవి బొమ్మలు. ఏనుగంబారి, తాడి చెట్టు, విలేజ్ సెట్టు, ఇలా 5-6 రకాలే ఉండేవి. ఇప్పుడు 50 రకాల వరకు వచ్చినాయి కొండపల్లి బొమ్మలు.
0: ఏవేంటి చెప్పుకోవచ్చు?
1: ఇవి ఎద్దుల బళ్ళు, మీనాలు, పల్లకీలు, అలాగే అష్టాచెమ్మని, దాగుడు మూతలని. వెనకటి రోజులనేమో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ చదివే సరిపోతుంది కదా, వాళ్ళకి అసలుకి ఏం ఆటలు ఉంటాయి ఏం తెలియదు. అలా పిల్లలకి తెలిసేలాగా ఒక విలేజ్ హౌసెస్ పిండి దంచడం, అసలు వాళ్ళకి ఎన్ని ఏం తెలియదు కదా, అలా మా బొమ్మల్లో చూపిస్తున్నాం మేము. ఇప్పుడు సిటీ వెళ్తున్నాం, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా, వాళ్ళు పేరెంట్స్ వచ్చి ఇదిగో రా మా చిన్నప్పుడు ఇది ఇలా ఉండేది అని పిల్లలకి గుర్తు చేసేలాగా ఉంటున్నాయి మా కొండపల్లి బొమ్మలు.
0: ఇప్పుడు బాగుందా? డిమాండ్ ఎలా ఉంది బొమ్మలకి?
1: బాగుందండి, సేల్స్ బాగుంది మాది. మా చిన్నతనంలో కంటే ఇప్పుడు కూడా సేల్స్లు పెరిగినాయి. మేము చేసే బొమ్మలకి ఆదరణ బాగా ఉంది. మేము ఇక దాని మీదే మా పిల్లలకి పెద్ద పెద్ద చదువులు చదివించుకుని మరి మేము మా కుటుంబం దాని మీదే వెళ్ళిపోతుంది. ఇవాళ మరి మా పిల్లల 3 చదువులు ప్లస్ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మేమిద్దరం, మా ఇద్దరు కూడా ఆధారం ఆ కొండపల్లి బొమ్మలు. ఇప్పటికీ నేను ఆయన తయారు చేస్తాను, నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను, అదే పని. మాకు దేవుడిచ్చిన వరం.
0: కొండపల్లి బొమ్మ చూడగానే ముద్ర పడిపోతుంది. ఎవరు చూసినా ఇది కొండపల్లి బొమ్మ అంటారు.
1: అవును,
0: అసలు మరి
1: తెలిసిపోతుంది.
0: ఈ బొమ్మని తయారు చేయడానికి ముడి పదార్థాలు కానీ ఇవన్నీ వీటి గురించి చెప్పండి.
1: అది కొండపల్లి బొమ్మలు తయారు చేయాలంటే తెల్లపునికి కర్ర కావాలి. అదేంటంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం మా కొండపల్లి ఫారెస్ట్లో లేదు, అదర్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ అదర్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోకుండా మాకు ఒక టింబర్ డిపోలాగా పెట్టి మాకు సబ్సిడీ రేటుకి మనకు తెల్లపునికి కర్ర గనక ఇప్పిస్తే మాకు ఇంకా బాగుంటుంది. అది కొంచెం తక్కువయ్యేసరికి ఈ న్యూ వుడ్ వాడాల్సి వస్తుంది కింద బేస్లు అలాంటి వాటికి.
0: నాణ్యత ఉండదంటారా?
1: నాణ్యత అంటే అది రేట్ ఎక్కువ అవడం వలన బొమ్మ తయారు చేసేది తెల్లపునికే, కింద బేస్లు అలాంటి వేయడానికి న్యూ వుడ్ వాడాల్సి వస్తుంది మేము. ఇప్పుడు
0: బొమ్మ తయారైన తర్వాత దాని రంగుల ఎంపిక అలా వాటి గురించి చెప్పండి.
1: కొన్ని బొమ్మలేమో ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి చేయాలి. ఆయిల్ పెయింట్ ఉంటుంది, న్యాచురల్ పెయింట్ ఉంటుంది, విలేజ్ పెయింట్ ఉంటుంది, వెజిటేబుల్ కలర్స్. వెజిటేబుల్ కలర్స్ అంటే అన్ని బంతి పువ్వులు, ఈ మోదుగాకు. మోదుగాకు అంటేనేమో మనకి స్కిన్ కలర్ వస్తుందమ్మా. మోదుగు ఇస్తరాకులు ఉండే కదా, ఇదివరకు భోజనం చేసేవాళ్ళం. ఆ చెట్టు నుంచి వచ్చే పువ్వు స్కిన్ కలర్ వస్తుంది, అది వంట తయారు చేస్తాం. జాబ్రా గింజలు, అది రెడ్ కలర్ వస్తుంది. కూరల్లో వేసుకునే పసుపు ఉంది కదా, ఆ పసుపు కూడా మేము కలర్ వండుతాం. ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, అది కూడా మాకు పెయింటింగ్ వర్క్ సరిపోతుంది. సొర ఆకులు, బంతి పువ్వులతో ఇలా వెజిటేబుల్ కలర్స్ మేమే తయారు చేసుకుని వండాలి. అవి
0: రంగులు తయారు చేస్తారు మీరు?
1: వెజిటేబుల్ కలర్స్ మాత్రం మేమే, అవన్నీ విజయవాడ వచ్చి కలర్స్ అన్ని కొనుక్కుని వెళ్ళి 5 లీటర్ల నీళ్ళలో నానబెట్టాలమ్మా. ఈ రోజు నానబెట్టామనుకో 24 గంటలు అది నానాలి నీళ్ళలో. నానిన తర్వాత ఇంకొక 7 లీటర్ల నీళ్ళల్లో పోసేసి బాగా బాయిల్ అయిపోవాలి. అది ఒక కుండలో పెట్టాలి, పొయ్యి మీద, పొలల పొయ్యి మీద కుండలో ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత సగం అయిపోయిన తర్వాత 3.5 లీటర్లు వచ్చిన తర్వాత వడకొడతాం. వడకొట్టి మళ్ళీ అది కూడా మళ్ళీ బాగా మరగనిచ్చి 1.5 లీటర్ వచ్చే వరకు వండాలి. ఒక రోజు అంతా పడుతుంది ఒక కలర్ వచ్చి వండాలంటే.
0: మీరు రంగులు తయారు చేయడానికి ఒక రోజు వ్యవధి పడుతుంది?
1: ఒక్కొక్క కలర్ వచ్చి ఒక రోజు పడుతుంది. అలా వెజిటేబుల్ కలర్స్ అంటే అలా, అది వెజిటేబుల్ కలర్స్ నోట్లో పెట్టుకున్న పిల్లలు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అది మోదుగు పువ్వు అంటే మంచిదే, కూరలో వేసుకునే పసుపు అంటే మంచిదే. కొన్ని ఆర్డర్లు ఎలా వస్తాయంటే ఆయిల్ పెయింట్ వస్తాయి. ఇక డైరెక్ట్గా బజార్ నుంచి పెయింట్ తీసుకొచ్చి అది పెయింట్ చేసేస్తాం. న్యాచురల్ పెయింట్ అంటే పౌడర్స్ వస్తాయి, తెలుపు, తెలుపు అంటేనేమో సఫీద, పసుపు, పేమిడి అంటాం. మాది ఒక భాష ఉంటుందన్నమాట పేమిడి, ఇంగ్లీకం అంటే ఎరుపు. ఇవన్నీ పౌడర్లు తీసుకొచ్చి తుమ్మజీగిన నానబెట్టేసేసి ఒక పాలా చేసుకుని దాంతో కలిపి అది మళ్ళీ ఆరబెట్టాలి ఎండలో. ఆరబెట్టిన తర్వాత అందులోకి తగినంత రంగు తీసుకొని కలుపుకొని చేస్తాం న్యాచురల్ పెయింట్. అట్లా 3 రకాల పెయింట్లు చేస్తామమ్మా. ఎక్స్పీరియన్స్ బాగా మాకు, డిజైనింగ్ సెంటర్లు పెడతారు మాకు, DCH నుంచి, లేపాక్షి నుంచి. ఎప్పుడు చేసే పాత రంగు పనే కాదమ్మా, మీరు డిజైన్ మార్చాలని. వాళ్ళు చూపించిన దాన్ని బట్టి మాకు ఐడియాలు వచ్చేసి మేము రకరకాల డిజైన్లు. అదివరకు మా చిన్నతనంలో ఏముండే 5-6 రకాల బొమ్మలే ఉండేవి, పెయింటింగ్ కూడా సింపుల్. అది వేరే వాళ్ళ కష్టమేలండి, మేము అందులో పుట్టాం కాబట్టి ఇక తెలిసిపోద్ది నాన్న అమ్మ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అన్ని కొత్త కొత్త డిజైన్లు వేసేస్తూ ఉంటారు, ఎవరైనా చూడడానికి వస్తారు విజిటింగ్. అసలు మీరు భలే వేస్తున్నారండి, ఎలా వేస్తారంటే మాకు అది ఐడియా వచ్చేస్తుందండి, అలా చేసేస్తామని చెప్తారు.
0: రకరకాల బొమ్మలు చెప్పారు.
1: అవును,
0: ఆనాటి సంస్కృతి అంటే

0: తరతరాలుగా మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి మీ తిరగలని ఇలాంటి బొమ్మలన్నీ
1: అన్ని
0: మీకు తెలుసు ఉంటాయి.
1: అవును. ఇప్పుడు దశావతారం అంటే అది నా చిన్నతనం నుంచి అందరూ విష్ణుమూర్తి అవతారం 10 రకాలు వస్తాయి, 10 బొమ్మలు తయారు చేస్తాం. మత్స్య కూర్మ వరహ అలా 10 దశావతారం. కృష్ణార్జున రథం వస్తుంది, అది తయారు చేస్తాం. సూర్యరథం కావాలంటే అది అందరూ లైక్ చేయరు, ఎవరన్నా ఆర్డర్ ఇస్తే అది చేస్తారు. లక్ష్మీదేవి బొమ్మ అవి ఎవరన్నా ఆర్డర్ ఇస్తే అవి, సరస్వతి ఏవైనా సరే, ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి మాకు ఈ దేవుడు బొమ్మ కావాలి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, అవి రొటీన్ చేస్తూనే ఉంటాం. ఏదైనా దేవుడి బొమ్మ కావాలని ఆర్డర్ ఇస్తే చిన్న సైజే గానీ పెద్ద సైజే గానీ తయారు చేసి ఇస్తాం.
0: మీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి?
1: ఇదివరకేమో గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అండి, వెండి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేవాళ్ళు మ్యారేజ్కి, ఏదైనా ఫంక్షన్ వస్తే. ఇప్పుడు అవన్నీ బాగా కాస్ట్ అయిపోయినాయి. మా కొండపల్లి బొమ్మలు ఈ బ్యాంక్ మేనేజర్సే కానీ ఎవరైనా కానీ హైయెస్ట్లు ఎవరైనా సరే కొండపల్లి బొమ్మలు, ఎద్దుల బళ్ళే కానీ ఏనుగంబారీలే కానీ, 100 పీసులు కావాలన్నా 200 పీసులు కావాలన్నా అలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి, డ్వాక్రా ఎగ్జిబిషన్స్, అలా ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటాం.
0: డ్వాక్రాలో పెడుతూ ఉంటారు.
1: పెడుతూ ఉంటామండి. మాకు ఆర్డర్ని బట్టి వాళ్ళకి ఎనామిల్ పెయింట్ కావాలా, వెజిటేబుల్ పెయింట్ కావాలా, నేచురల్ పెయింట్ కావాలా. 100 బళ్ళు 200 బళ్ళు ఆర్డర్ వచ్చినాయి. మాకు వెజిటేబుల్ కలర్స్ కావాలి, ఎద్దుల బళ్ళు, ఏనుగులు, వెజిటేబుల్ కలర్స్ కావాలి, లేకపోతే ఆయిల్ పెయింట్ కావాలి. ఇప్పుడు కస్టమర్స్ కూడా కొంతమంది మాకు వెజిటేబుల్ కావాలి లేకపోతే నేచురల్ కావాలి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. నేచురల్ పెయింట్ లైక్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, నేచురల్ పెయింట్ ఆర్డర్ ఇస్తారు. ఏది ఆర్డర్ ఇస్తే అది తయారు.
0: ఒక కొత్త బొమ్మ వచ్చిందని మీకు కొత్తగా తెలిసినప్పుడు ఆ బొమ్మ ఎట్లా?
1: ఇప్పుడు ఏంటంటే ఐడియా వస్తుంది, ఈ సంవత్సరం చేసింది ఏంటంటే టైలరింగ్ కంప్యూటర్, కంప్యూటర్ కంటే మిషన్ బొమ్మే బాగా మాకు క్లిక్ అయింది. అట్లాగే ఎద్దుల బండి కూడా స్టార్ట్ చేసాము, 100 కుటుంబాలు ఉన్నాయి. ఎవరో ఒకళ్ళు ఎద్దుల బండి చేస్తే ఎలా ఉంటది అని ఐడియా వచ్చి బాగా క్లిక్ అయిపోయింది. అసలు ఎద్దుల బండి ఇంట్లో ఉంటే చాలా మంచిది, ధాన్యంతో బాగా క్లిక్ అయింది ఎద్దుల బళ్ళు. అలాగే అట్లాగే కొత్త బొమ్మ ఏదైనా పెడతాం మార్కెట్లో, పెళ్లి మండపం అది మార్కెట్లో పెట్టాం, బాగా క్లిక్ అయిపోయింది. ఇంకా అలా సేల్స్ ఏదైనా క్లిక్ అయితే దాన్ని మార్కెట్లో పెడతామండి. ఏదైనా క్లిక్ అవ్వలేదు తయారు చేస్తాం, ఐడియా వచ్చి అది మనకి సేల్స్ లేదనుకుంటే ఇంకా అవి చేయం.
0: ఇప్పుడు డ్వాక్రాలో పెడుతూ ఉంటా ఉన్నారు, మరి అక్కడ అమ్మకాలు కానీ మీకు ప్రోత్సాహం ఎలా ఉంది?
1: డిఆర్డిఏ నుంచి మాకు ప్రోత్సాహం అండి, మాకు అమ్మకాలు, వాళ్ళు షాపు ఫ్రీగా ఇస్తారు. మేము తీసుకెళ్లి మేము తయారు చేసి సరుకు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని సేల్ చేసుకుంటాం. అది మన అదృష్టం, సేల్స్ ఉన్నది లేదని. మా అదృష్టం బాగుంటే సేల్స్లు ఉంటాయి.
0: మీ పెట్టుబడికి మీకు వచ్చే ఆదాయానికి సరిపోతుందా?
1: పెట్టుబడులు అంటే లోన్ ఇస్తారమ్మా, స్టార్టింగ్ 20,000 నుంచి. ఇప్పుడు ఒక మనిషికి వచ్చి 20,000 ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ లో, ఇప్పుడు ఒక మెంబర్కి వచ్చి 1,00,000 లోన్ వరకు తీసుకుంటున్నాం. మాకు పెట్టుబడులకు అయి ఉంటాయి. ఒక వివో ఉంది, వివోలో మాకు ఏదైనా అర్జెంట్ అయ్యి పెట్టుబడి కావాలంటే 20,000 నుంచి 25,000 వరకు ఇస్తారు అక్కడ కూడా.
0: ఆదాయం దానికి తగ్గట్టుగానే ఉంటుందా? మీరు కట్టుకోగలుగుతున్నారా?
1: కట్టుకోగలుగుతున్నాం, ఇద్దరం కష్టపడి చేసుకోవాలమ్మా, ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటది.
0: మీరు ఇంట్లోనే కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ బొమ్మల దగ్గరకు వస్తారు.
1: అవును.
0: మీరు కొత్తగా ఈ తరానికి శిక్షణ ఏమైనా ఇస్తున్నారా?
1: ఇస్తున్నావమ్మా, ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 10 మంది నేర్చుకుంటున్నారు. ఇద్దరు అంత ముందు నేర్పాము, వాళ్ళు ఇప్పుడు సొంతగా పెట్టుకున్నారు. నెల వచ్చేసరికి 5-6 వేలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, 10,000 వరకు సంపాదించుకుంటారు. వాళ్ళ పెట్టుబడులు అన్ని పోగా 7,000 ఉండొచ్చు, 8,000 ఉండొచ్చు. ఒక్కొక్క బొమ్మను బట్టి మాకు రేటు ఉంటదన్నమాట. 10,000 వరకు సంపాదించుకోగలదు ఒక మహిళ ఏది సొంతగా పెట్టుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఒక్కొక్క పీస్ కింతని ఇచ్చి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మరి ఊరికే రావాలంటే వాళ్ళైనా ఈ కాలాన్ని బట్టి ఇబ్బందులు కదా, 10 మంది
0: ఆర్థికంగా కూడా కొంచెం చేయూతనిస్తూ వాళ్ళకి
1: ట్రైనింగ్ ఇస్తున్నాం.
0: బాగుందమ్మా. మరి మీ పిల్లలు ఎంత వరకు నేర్చుకుంటున్నారు?
1: మా పిల్లలకి అందరికి పెయింటింగ్ వచ్చమ్మా, చదువుకుంటూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ కూడా బాగా అర్జెంట్ పని ఉంటే ఒకరోజు సెలవు పెట్టి కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా 3 పిల్లలకి పెయింటింగ్ వచ్చు,
0: వాళ్ళకి కూడా అవగాహన ఉంది.
1: ఉంది, మర్చిపోకుండా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు పెయింటింగ్ చేసి మరీ వెళ్తారు. ఇది మేము ఈ వృత్తి మర్చిపోకూడదని. కొండపల్లి బొమ్మలు ఎందుకు ఇంత అందంగా ఉంటున్నాయి, అసలు ఏంటి వీటి ప్రాముఖ్యత అంటే, ఒక మిషన్ వర్క్ అనేది ఉండదు, మొత్తం చేతి పని, తయారీ గానీ పెయింటింగ్ గానీ. ఏంటంటే చేసుకుంటే మాకు ఫలితం ఉంటది, చేయలేనప్పుడు ఇబ్బంది వస్తుంది. ఉంటది కదమ్మా టైం మేకర్స్, ఏదైనా కార్డు ఇచ్చి హెల్త్ పరంగా ఒకటి మాకు చేయాలని మా కోరిక. మా బొమ్మలకు వచ్చేది ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా ఫస్ట్ మెయిన్, ఈ మెడ నరాల నొప్పి వస్తుంది. ఇలా చూసి చేయాలి కదా,
0: ఒకటే భంగిమలో కూర్చొని
1: చేయాలి కదా, బ్యాక్ పెయిన్ కంపల్సరీ ప్రతి వాళ్ళకి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇది ఈ కంటి చూపు. మరి ఇంకేదైనా చేయాలంటే ఇక మాకు అదే ఆధారం, ఇంకే పని రాదు ఆరోగ్య పరంగా అది.
0: మీరు చిన్నప్పటి నుంచి ఈ బొమ్మల్లో ఉన్నారు,
1: అవును,
0: అప్పటికి ఇప్పటికి కొండపల్లిలో తయారు చేసే వాళ్ళు అయితేనేమి, విధానం అయితేనేమి మార్పులు వచ్చేసి?
1: మార్పులు వచ్చినాయి. నా చిన్నతనంలో 36 మంది, ఇప్పుడు 100 ఫ్యామిలీలు అయినాయి. అప్పుడు 36 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీలు 100 అయినాయి. మగవాళ్ళు తయారు చేస్తారు, ఆడవాళ్ళు పెయింటింగ్ చేసుకుంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర, ఇప్పుడు నా దగ్గర 10 మంది నేర్చుకుంటున్నారు, అందులో 5 గురైనా ఇందులో నిలబడతారు కదా, అలా పెరుగుకుంటా వచ్చారు, ఇప్పుడు 100 ఫ్యామిలీలు అయినాయి.
0: అంటే ఇంతమంది మీద మీకు ముడిసరుకు గానీ చేసుకోవడం కానీ తేలిక అవుతుందా అని?

0: నుంచి రావడం వలన ఒకసారి ఒక లోడ్ వస్తుంది, వస్తే ఒక నలుగురు ఐదురం కలిసి తీసుకుంటాం. ఇప్పుడు పెయింటింగ్ అంటావా, వెజిటేబుల్ పెయింట్ అయితేనే మేము వండుకోవాలి, ఆయిల్ పెయింట్ అయితే డైరెక్ట్ డబ్బాలు తీసుకొచ్చి చేసేయడమే. మాకు నేను అకేషన్స్ ఏంటంటే వాళ్ళ తరపున ఆర్డర్స్ వస్తాయి, మేమేం చేస్తామంటే మేము తయారు చేసి మాకు షాపులు ఉంటాయమ్మా, ఆ షాపులు వాళ్ళకి ఇచ్చేస్తాం హోల్సేల్గా. వాళ్ళు హోల్సేల్కి తీసేసుకుని వాళ్ళ షాపులో పెట్టుకుని అమ్ముకుంటారు. మా కుటుంబమే ఉంది ఇప్పుడు, మేమిద్దరం ఆయన తయారు చేస్తా, నేను పెయింటింగ్ చేస్తా, షాపుల వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదంటే ఇట్లా ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడు సంవత్సరానికి 2-3 ఎగ్జిబిషన్లు చేసుకుంటాం. అప్పుడు మా దగ్గర ఉంటారు కదా 10 మంది, మేము మా గ్రూప్లో ఈ 10 మంది సామాన్ తీసుకుని, అది కూడా చాలకపోతే ఇంకా మా వాళ్ళ షాపుల వాళ్ళ దగ్గర కూడా తీసుకుని వెళ్ళి సేల్ చేస్తాం, చేసి తీసుకొస్తాం. అలా అనమాట.
1: బాగుందండి, అయితే మనం ఎంత కృషి చేస్తే అంత ఆదాయం
0: ఆదాయం
1: ఆనందం
0: ఉంటుంది.
1: ఉంటుంది.
0: అవును,
1: ధన్యవాదాలండి లలిత కుమారి గారు.
0: థ్యాంక్స్ అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు కొండపల్లి బొమ్మలు శ్రీమతి పి లలిత కుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
1: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీరకట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీరకట్టుదే ప్రథమ స్థానం. చీరకట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి గాని పెళ్ళిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టి కొన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతి నెల లేదా 2 నెలలకొకసారి ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడతపెట్టి బీరువాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరీ విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్కు వేలాడదీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్ నీళ్లలో 1/2 కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి.

0: అవసరమనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరకపడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కం పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వెయ్యాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి, లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి, అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి 3 లేదా 4 చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరుచేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనుక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతికినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలెప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకొకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేప ఆకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద కానీ సిల్క్ చీర మీద కానీ ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
1: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: కార్యక్రమంలో తరువాత మల్లిక్ గారు ఆలపించిన అన్నమాచార్య కీర్తన ఇతరులకు నేను నేరుగా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी

0: है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కార్యక్రమంలో తర్వాత అంతరంగమందు కలడు మల్లిక్ గారు ఆలపించిన లలిత గీతం వింటారు.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం. ఈనాటి టీన్ టైంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. ముందుగా శ్రోతలకు గమనిక, ఈరోజు మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు అంటే 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈనాటి టీన్ టైం కార్యక్రమంలో ముందుగా కుర్బానీ చిత్రానికి నాజియా హసన్ పాడిన పాట వింటారు. రచన మస్తాలి, సంగీతం శశిప్రీతం.

కార్యక్రమాల తర్వాత షోలే చిత్రానికి ఆర్డి బర్మన్ పాడిన పాట, రచన ఆర్డి బర్మన్, సంగీతం

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ఈ నెల 11వ తేదీ అనగా రేపు ప్రపంచ జనాభా దినం.

0: ఉత్సవం సందర్భంగా
1: పెద్ద వినియోగదారుల మార్కెట్. మన దేశ జనాభా 145 కోట్లని, దాదాపు అతి పెద్ద మార్కెట్ అని అర్థం. దీనితో మనం విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్ద పెద్ద కర్మాగారాలను స్థాపించి ఉద్యోగ అవకాశాలను పెంచుకోవచ్చు. తద్వారా ఆర్థిక లావాదేవీలు మెరుగుపడి అతి పెద్ద మార్కెట్గా ప్రపంచంలో భారతదేశం అవతరించే అవకాశం ఉంది.
0: శ్రీమతి కల్పనా శైల గారు అందించిన మరిన్ని వివరాలను రేపు మధ్యాహ్నం ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో వినండి.
2: ఏక్ జమానే సే కహానీ హై సునా రహీ ఆకాశవాణి, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్. జో కహానియా హమ్ సునతే ఆయే, దేఖతే ఆయే, అబ్ వహీ వైసీ హీ కహానీ సునాయేగా డిజిటల్.
3: డౌన్లోడ్ వేవ్స్ ఓటీటీ యాప్ నౌ అండ్ వాచ్ ఫర్ ఫ్రీ.
4: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు షరాబీ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట వింటారు. రచన అంజాన్, సంగీతం బప్పి లహరి.

తర్వాత మీరు వినబోయే పాట లవ్ స్టోరీ చిత్రానికి అమిత్ కుమార్, లతా మంగేష్కర్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

తీన్ టైం కార్యక్రమంలో చివరిగా మీరు వినబోయే పాట ఎగ్దూజే కెలియే. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడారు. రచన ఆనంద్ బక్షి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో కొన్ని క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబర్ మీకు తెలిసిందే, 0866-2488-12. సో ఈ నెంబర్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించేసేయండి. సో మొట్టమొదటి ప్రశ్న మీకోసం వచ్చేస్తూ ఉంది. మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటి అంటే, క్రికెట్లో లిటిల్ మాస్టర్ అని ఎవరిని అంటారు? క్రికెట్లో లిటిల్ మాస్టర్ అని ఎవరిని అంటారు?

సో మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ ఎవరు పంపించారు, రైటా రాంగా ఏంటో చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చిందండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే శేషాద్రి నెల్లూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఇంకా భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. సో కంగ్రాట్స్ అండి. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, ఇంకా ఆహా సచిన్ అని చెప్పేస్తే అంటున్నారండి, సచిన్ కాదండి, రాంగ్ ఆన్సర్. ఇంకా రాధా ఖమ్మం నుంచి, పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, సోమనాథన్ జనార్దనరావు తాటిపత్తి గ్రామం నెల్లూరు నుంచి, ఇంకా మహేంద్ర తెనాల నుంచి. సో క్వశ్చన్ రిపీట్ చేసినా సరే రాంగ్ ఆన్సర్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఎనీవే ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరంటే మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, అనంతపురం నుంచి అనురాధ, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇషరతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, శ్రీనివాస్ వారణాసి నుంచి, తెనాల్ నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా రఘురామ్, మౌనిక, త్రిలోక్, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, గణేష్ నెల్లూరు నుంచి, బతేని రవికుమార్, వజ్రప్ కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, కందికాయపల్లి గ్రామం నుంచి, ఇంకా గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి, గుండుగోళం నుంచి మధ్యలో శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, రమేష్, డాక్టర్ శ్రీనివాస్, సామల, గజ్వేల్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, పాలెం పోలయ్య, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, సాల్మన్ రాజు, మస్తాన్ భాషా, బుచ్చిరెడ్డిపాలెం నుంచి, గురుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డొక్పర్తి, శివప్రసాద్, బండారు శంకరయ్య, ఇంకా వారి మిత్రబృందం, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్, సియోన్, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య, సుబ్రహ్మణి, పెత్తనహళ్ళి, కర్ణాటక నుంచి, ఇంకా సమీనా నెల్లూరు నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి.

శ్రీశాంక్ వెల్లూరు నుంచి. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి. మల్లీశ్వరి మార్కాపురం నుంచి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనమడుగు నుంచి. రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధా, మున్నా, ఏలూరు నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్, కిషోర్, గోపీనాథ్, ఇస్మాయిల్, మస్తాన్. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, అది స్పెషల్ అన్నమాట. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అనుకున్నాను, కానీ బట్ రాంగ్ ఆన్సర్ లాస్ట్లో రాశారు, సో రాంగ్ ఆన్సర్ పంపించారండి. సో లిటిల్ మాస్టర్ ఒక్కళ్ళే ఉన్నారు, ఇద్దరు ముగ్గురు లేరు. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే ప్రభాకర్ రావు స్వరూప, రెబ్బన గ్రామం, కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి. జి చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. సో నాకెంత నమ్మకం అంటే మీరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేస్తారు అని అంత నమ్మాను అనమాట నేను. అందుకే అలా వచ్చేసాయి ఫ్లోలో నేమ్స్, కానీ రాంగ్ ఆన్సర్స్ కూడా పంపించిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, యా, చెబ్రల్ రామకృష్ణయ్య, ఈనమడుగు నెల్లూరు నుంచి. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. సో వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. సునీల్ గవాస్కర్ని లిటిల్ మాస్టర్ అని పిలుస్తారు. సో ఇంకా కొంతమంది సచిన్ టెండూల్కర్ అని పంపించారు. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్. సో మరి లేటెస్ట్గా బేబీ బాస్ కూడా వచ్చేసారు కదా. సో ఎనీవే, మరి ఇలా సాగిపోతూనే ఉంటాయి పేర్లు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం ఏంటి అనంటే, వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఇన్ని టీఎంసీలు వదిలారు, అన్ని టీఎంసీలు వదిలారు అని చెప్తూ ఉంటారు కదా. సో అందులో ఈ టీఎంసీ అంటే ఎన్ని లీటర్ల నీళ్లు, టీఎంసీ అంటే ఎన్ని లీటర్ల నీరు అనేది నా క్వశ్చన్.

ఎస్, మరి క్వశ్చన్ అయితే అడిగేశాను, బారిస్టర్ పార్వతీసన్ రషీద పేరు అడిగాను, ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు ఎవరంటే చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మరి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. వీరితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే ప్రసాద్ ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, ఇంకా రాధాప్రకాష్ ఖమ్మం నుంచి. సో వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. కంగ్రాట్స్ అండి, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, సోమనాథన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాన్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. సో రాంగ్ ఆన్సర్ పంపించారండి, కొంచెం చెక్ చేసుకుంటే బాగుండేది. ఇంటి పేరు కరెక్ట్ కానీ అసలు పేరు తప్పు పంపించేశారు. సో రాంగ్ ఆన్సర్. ఇంకా పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతికుమార్, అశోక్ రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్.

ఇంకా రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ వారణాసి నుంచి, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పాతగుంటూరు నుంచి రాజనేడి రవిశంకర్ బూర్గుల విజయలక్ష్మి, ఎస్ఏ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోల్ లంక అవనిగడ్డ నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఎక్కడికో వెళ్ళిపోయారు మునిమాణిక్యం గారి దగ్గరికి వెళ్ళిపోయారు. సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. మునిమాణిక్యం అనేది రాంగ్ ఆన్సర్. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాద్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల అయోన్స్ నాగటిపండు అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా రైట్ ఆన్సర్. ఇంకా బి శివకుమార్ ముదిరాజ్ బీసీ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబను జైనుద్దీన్. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని. జాప భూమేశ్వర్ శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. బిట్ర వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి. ఇంకా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా వారి మిత్రబృందం. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి అక్షరకృప ధన్యత. గురజాడ అప్పారావు పంపించారు. సో సారీ అండి, రాంగ్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్రావు స్వరూప రెబ్బెన కొమరం భీం డిస్ట్రిక్ట్ నుంచి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్ సాయి కిరణ్ వైష్ణవి సాయి చరణ్ సాయి కుమార్ ఆమని. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. సో ఇంత అయిపోయాక క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. సో లాస్ట్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించండి. లాస్ట్ క్వశ్చన్ వస్తుంది, వింటూ ఉండండి. మహేంద్ర తెనాల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారండి. సుబ్రహ్మణ్య పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అగైన్ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. కమలా యశ్వాదం హేమసుందర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఎస్, మొక్కపాటి నరసింహ శాస్త్రి రైట్ ఆన్సర్ అండి. ఈ రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. సో మరి ఈరోజు ప్రోగ్రాంలో లాస్ట్ క్వశ్చన్ మీకోసం వచ్చేస్తుంది. పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? క్లూ ఏంటంటే, సైమన్ గోబ్యాక్ అనేటువంటి ఒక స్వాతంత్ర ఉద్యమంలో ఈయన ప్రధాన పాత్ర వహించారు.

సో క్వశ్చన్ అయితే అడిగేశాను, పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు అని. చక్కగా బోల్డ్ ఆన్సర్స్ వచ్చేసాయి, కానీ ఎంతవరకు రైట్ అనేది చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చిందండి. మరి వారితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించింది ఎవరు అనంటే శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి. సో వీరందరూ ఒకే టైంకి ఆన్సర్ పంపించారు. రైట్ ఆన్సర్ కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ఎస్, వీరితో పాటు ఇంకా ఉన్నారు కె రవీందర్రెడ్డి సర్వేపల్లి నుంచి, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సోమనాథన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ సిరువల్లంక అవనిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా కమలా యశ్వాదం, హేమసుందర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఎస్, వీరందరూ కూడా ఒకేసారి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు. కంగ్రాచులేషన్స్ అండి. మరి ఆ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్. వారణాసి నుంచి రెండు చింతల కామేశ్వరి శ్రీనివాస్. పండా లలితాదేవి, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. వరగంటి బద్రీ విశాల నెల్లూరు నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. అనంతపురం నుంచి అనురాధ.

బత్తిని రవికుమార్ వజ్రపుగొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రాధా ఖమ్మం నుంచి, ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్వలి ఫాతిమా, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, రాధా ప్రకాష్ ఖమ్మం నుంచి, పాపినీపాలెం నుంచి సూర్యనారాయణ ఈశ్వరమ్మ, క్రాంతికుమార్ అశోక్, డాక్టర్ శ్రీనివాస్ సామల గజ్వేల్ నుంచి, బిజిలి వెంకటేష్ శ్యామల సియో నాగటిపండు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, బిట్ర వీరమోహన్ రావు నిర్మలాదేవి రాజవోలు విలేజ్ నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, మంచిర్యాల నుంచి చంద్రమౌళి పద్మరాణి అక్షరకృప, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, చెన్నకేశవరావు అత్తిల్ నుంచి, హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, మహేంద్ర తెనాల నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని, గణేష్ నెల్లూరు నుంచి, లతా సుహాస్ హొస్కోట నుంచి, వెలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవీనగర్ ఖర్కానా సికింద్రాబాద్ నుంచి, ఇంకా మసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య సురేష్ రుక్మిణి రమ్య, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మి ఇంకా వారి మిత్రబృందం, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి, కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బెన కొమరం భీం డిస్టిక్ నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గశివయ్య ముంత పెద్దన్న, నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ, మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి ఇనుమడు గురించి, సోమనాథన్ జనార్దన్ రాగారు అప్పుడే బై బై చెప్పేస్తూ ఉన్నారు. ఎస్, అవునండి, ఇది లాస్ట్ క్వశ్చన్. సో మీ అందరికీ టైం కూడా బాగా తెలుసు. గంగలూరు నుంచి, గంగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కందాడిపల్లి గ్రామం నుంచి హరిబాబు వారి కుటుంబ సభ్యులు, అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, చేబ్రల్ రామకృష్ణయ్య ఇనుమడి గురించి, శరత్ రెడ్డి పాపినేపాలెం నుంచి, పెడన జగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబను జైనుద్దీన్, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. మరి రైట్ ఆన్సర్ పంజాబ్ కేసరి ఎవరు అంటే లాలా లజపత్ రాయ్. సో ఈ క్వశ్చన్ తోటి మరి ఈరోజు క్వశ్చన్స్ అయితే అయిపోయాయి, బట్ పాటలు మీకోసం ప్లే చేస్తూ ఉంటా, వింటూ ఉండండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా భలే భలే మగాడివోయ్, ఈ చిత్రానికి కార్తీక్ బృందం పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి.

కార్యక్రమాల తర్వాత మీరు వినబోయే పాట కంచే చిత్రానికి అభయ్ జోధ్పుర్కర్, శ్రేయ ఘోషల్ పాడారు. రచన సిరివెన్నెల, సంగీతం చిత్రంజన్ భట్.

మంచి కుటుంబ చిత్రానికి పి సుశీల పాడిన ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

యువ శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు జులై 10, 2026. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ఎన్నో ప్రత్యేకతలను తనలో దాచుకుంది. ముఖ్యంగా సైన్స్, పర్యావరణం మరియు సాంకేతిక రంగాలకు ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎన్నో అద్భుతాలు, మరెన్నో ఆవిష్కరణలు జరిగిన ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజుకున్న 5 ముఖ్యమైన విశేషాలను మరియు వాటి వెనుకున్న ఆసక్తికరమైన సమాచారాన్ని వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మిమ్మల్ని మరింత ఉత్సాహపరిచే ఒక చక్కటి పాట విని కార్యక్రమాన్ని మొదలు పెడతాం. బ్లేజ్ సంగీత సంతోషం పాడిన పాట జిల్ చిత్రం నుండి వింటారు.

పాట విన్నారు కదా. ఇక ఈరోజు మొదటి విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీకి మన భారతదేశంలో జాతీయ మత్స్యకారుల దినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ రోజు ఎందుకు జరుపుకోవాలి? దానికి ఒక గొప్ప చారిత్రక కారణం ఉందండి. 1957వ సంవత్సరం జూలై 10న డాక్టర్ హెచ్ఎల్ చౌదరి ఇంకా డాక్టర్ కెహెచ్ అలికుని అనే ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తలు చేపల పెంపకంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. దానినే ప్రేరిత సంతానోత్పత్తి అంటారు. ఈ విధానం ద్వారా మన దేశంలో చేపల ఉత్పత్తి అనూహ్యంగా పెరిగి దేశవ్యాప్తంగా బ్లూ రెవల్యూషన్ సాధ్యమైంది. దేశానికి ఆహారం అందించడంలో రైతుల పాత్ర ఎంత ఉందో మత్స్యకారుల పాత్ర కూడా అంతే ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, సముద్రాలు కలుషితం అవడం వల్ల మత్స్యకారులు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కేవలం వలలు వేసి వేటాడడమే కాకుండా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి చేపల పెంపకంలో కొత్త విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చదువుకున్న యువత ఈ రంగం వైపు కూడా దృష్టి సాధించాలి. నూతన పద్ధతులు వారికి పరిచయం చేస్తూ అండగా నిలవాలి. వారి సేవలను గుర్తించి వారిని గౌరవించడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మెర్విన్ సోలమోన్ సత్యయామిని పాడిన పాట మీరు వింటారు ఆంధ్ర కిన్ తాలూకా చిత్రం నుండి.

రెండవ విషయానికి వస్తే, ఆధునిక ప్రపంచ రూపరేఖలను మార్చేసిన ఒక గొప్ప శాస్త్రవేత్త పుట్టినరోజు ఇవాళ. ఆయనే నికోలా టెస్లా. 1856 జూలై 10 ఆయన జన్మించారు. మన ఇంట్లో రోజు వాడే కరెంటు, అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ మోటార్లను కనుక్కున్నది కూడా ఆయనే. వైర్లు లేకుండా విద్యుత్ను ఒక చోట నుండి మరో చోటకి పంపాలని ఆయన ఆనాడే కలలు కన్నారు. ఈరోజు మనం వాడుతున్న రేడియో, రిమోట్ కంట్రోల్, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీలు అన్నిటికీ టెస్లా చేసిన ప్రయోగాలే పునాది. అయితే ఆయన జీవితం మొత్తం సాఫీగా సాగలేదు. ఒకానొక దశలో చేతిలో డబ్బులు లేకపోయినా తన పరిశోధనలు మాత్రం ఆపలేదు. రాత్రి పగలు ల్యాబ్లోనే గడిపేవారు. భూమికి ఉన్న అయస్కాంత శక్తిని ఉపయోగించి ప్రపంచ మొత్తానికి ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆయన ఎంతో తపించారు. ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా పట్టువదలకుండా ప్రయత్నించే ఆయన తత్వం ప్రతి విద్యార్థికి ఒక గొప్ప పాఠం. కేవలం లాభాల కోసం కాకుండా ప్రపంచం బాగుపడాలి అనే ఉద్దేశంతో అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన టెస్లా జీవితం నేటి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. పెద్ద చిత్రం నుండి విశాల్ మిశ్రా పాడిన పాట వింటారు.

ఇక మూడవ అంశం, ఈరోజు ప్రపంచ ఇంధన స్వాతంత్ర్య దినోత్సవం. ఇంధనం అంటే మన వాహనాలకు వాడే పెట్రోల్, డీజిల్, అలాగే విద్యుత్ తయారీ వాడే బొగ్గు లాంటివి. ప్రస్తుతం మనం వీటన్నిటి మీద విపరీతంగా ఆధారపడి ఉన్నాం. కానీ మీకు తెలుసా, ఇవి రాబోయే రోజుల్లో పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విపరీతమైన కాలుష్యం వల్ల భూమి రోజు రోజుకు వేడెక్కిపోతుంది. భవిష్యత్ తరాలకు మనం ఒక అందమైన ప్రపంచాన్ని అందించాలంటే ఇంధన వినియోగాన్ని తగ్గించక తప్పదు. అందుకే సౌర శక్తి అంటే సోలార్ శక్తి, పవన శక్తి అనగా విండ్ ఎనర్జీ, ఇలాంటి పర్యావరణానికి హాని చేయని ప్రత్యామ్నాయ ఇంధన వనరులను మనం దృష్టి సాధించాలి. యువతలో ఉన్న ప్రతిభావంతులు ఈ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేయాలి. అలాగే మనదైనందన జీవితంలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. పగటిపూట సహజమైన వెలుతురును వాడుతూ, అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, లైట్లు కట్టేయడం, దగ్గర ప్రయాణాలకు సైకిల్ వాడడం లేదా నడకను అలవాటు చేసుకోవడం చేయాలి. మనమందరం బాధ్యతగా ఉంటేనే కాలుష్యరహిత రేపటి ఉదయం సాధ్యమవుతుంది. F2 నుండి మీకోసం హరిహర సుధన్ పాడిన పాట.

చక్కటి పాట తర్వాత ఇక నాలుగవ ఆసక్తికరమైన విషయానికి వద్దాం. ఈరోజు మనం ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ను లైవ్లో చూస్తున్నాం. వేల కిలోమీటర్ దూరంలో ఉన్న స్నేహితులతో వీడియో కాల్స్ కూడా మాట్లాడుతున్నాం. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఉపగ్రహాల వల్ల, అంటే శాటిలైట్స్ వల్ల కదా. ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన టెల్స్టార్ 1 1962 జూలై 10వ తేదీనే అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్షంలోకి ఈ ఉపగ్రహాన్ని పంపడానికి ముందు ప్రపంచ దేశాల మధ్య సమాచారం పంచుకోవడం చాలా కష్టంగా ఉండేది. సముద్రాల అడుగున భారీ కేబుల్స్ వేసి టెలిఫోన్ నెట్వర్క్ నడిపేవారు. దానికి ఎంతో ఖర్చు, ఇంకా రోజులు కొద్ది సమయం పట్టేది. కానీ ఈ ఒక్క ఉపగ్రహం ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చేసిందనుకోండి. మొట్టమొదటిసారిగా ఒక మహాసముద్రాన్ని దాటి టీవీ సిగ్నల్ పంపగలిగారు. నేడు కేవలం వినోదం కోసమే కాకుండా తుఫాన్ లాంటి విపత్తులను ముందుగానే పసిగట్టి ప్రాణాలను కాపాడుకోవడంలో ఈ శాటిలైట్ టెక్నాలజీ పాత్ర వెలకట్టలేనిది. సాగర్ రనీరా రెడ్డి పాడిన పాట హెలో గురు ప్రేమ కోసమే చిత్రం నుండి మీకోసం.

ఇక ఈ రోజుకి 5వ అలాగే చివరి అంశం, అసంఖ్యాక ప్రాణాలను కాపాడిన ఒక మెకానికల్ ఇంజనీరింగ్ ఆవిష్కరణ గురించి. మనం కారులో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కదా. ఆ 3-పాయింట్ సీట్ బెల్ట్కు 1962 జూలై 10వ తేదీన పేటెంట్ లభించింది. నెల్స్ బోహిలిన్ అనే ఇంజనీర్ దీన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మనం ప్రయాణించేటప్పుడు కార్ అకస్మాత్తుగా ఆగినా లేదా ప్రమాదానికి గురైనా మన శరీరం బలంగా ముందుకు దూసుకువెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఈ సీట్ బెల్ట్ మన శరీరంలో అత్యంత దృఢంగా ఉండే భుజాలు మరియు ఛాతి భాగంపై ఆ ఒత్తిడిని పంపిణీ చేసి ప్రాణాపాయం నుండి రక్షిస్తుంది. అయితే ఇందులో ఉన్న అత్యంత గొప్ప విషయం ఏమిటంటే, ఈ సీట్ బెల్ట్ను తయారు చేసిన సంస్థ కేవలం తమ కార్లు మాత్రమే కాకుండా ఏ సంస్థ అయినా డిజైన్ను ఉచితంగా వాడుకునే అవకాశాన్ని ప్రపంచానికి ఇచ్చింది. డబ్బు కంటే మనుషుల ప్రాణమే ముఖ్యం అనే ఉద్దేశంతో వారు ఆ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, టెక్నాలజీ ఎంత పెరిగినా మన ప్రాణాల రక్షణ మన చేతుల్లోనే ఉంది. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ద నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్దంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు

0: బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్ యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సు పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో, రాష్టంలోని 10 గిగావాట్స్ డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
1: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it further and definitely we take your feedback on this also. Chennai-Bangalore road, get it done. Regarding to GST was one point. And second, specifically I raised that fiscal incentives given on energy and all. One round we cleared. Now as I shared from this quarter.
0: Akashavani, Prantiya Vartal Vintunaru. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్, ఏపీ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్ధరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్స్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ, దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని,

0: వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ రోజు జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ, ఎస్ఐపిబి ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూజిలాండ్ దేశస్య సమకక్షీయేణ సహ వార్తాలాపం విధాతుం ద్విదివసీయ యాత్రాయాం ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్. కేంద్రేణ మాదక ద్రవ్యాణాం నియమేషు సంశోధనం కృత్వా అధిక మద్యయుక్తానాం ఔషధ సూత్రీకరణానాం వినియమనం విహితం. ఉత్తరాఖండ రాజ్యే అత్యధిక వృష్ట్యై ఋతు విభాగేన రెడ్ అలర్ట్ ఇతి రక్తవర్ణీయ సంచేతన ప్రసారిత. అపిచ ఫీఫా విశ్వకప్ క్రీడాయాం అద్య రాత్రౌ ద్వితీయాయాం ప్రాగుపాంత్య క్రీడాయాం స్పెయిన్ దేశః బెల్జియం దేశేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వస్య తిసృణాం రాష్ట్రాణాం యాత్రాయాః అంతిమే చరణే అద్య ఆక్లాండ్ నగరం సంప్రాప్తవాన్, యత్ర న్యూజిలాండ్ దేశస్య ప్రధానమంత్రిణా క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన తస్య భవ్యం ఔపచారికంచ స్వాగతం విహితం. ఆక్లాండ్ విమానస్థానకే రెడ్ కార్పెట్ ఇత్యత్ర ప్రధానమంత్రిణా లక్సన్ వర్యేణ శ్రీ మోదినః వ్యక్తిగత రూపేణ స్వాగతం విహితం. ప్రధానమంత్రిణం మోదినం టర్మేక్ ఇత్యత్ర ఔపచారికం స్వాగతం చ అదదాత్, యత్ర భారతస్య న్యూజిలాండ్ దేశస్య చ సశస్త్రసేనాయాః ప్రతినిధయః ఉపస్థితాః ఆసన్. శ్రీమోదీ న్యూజిలాండ్ దేశస్య స్వకీయేన సమకక్షీయేణ క్రిస్టోఫర్ లక్సన్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. ఉభౌ నేతారౌ సమగ్రస్య ద్వైపాక్షిక సంబంధస్య సమీక్షాం కరిష్యతః, యస్మిన్ విగత ద్వయోః వర్షయోః విశేషతః వ్యాపార వాణిజ్య రక్షాది క్షేత్రేషు మహతి ప్రగతిః అభవత్. కస్యాపి భారతీయ ప్రధానమంత్రిణః న్యూజిలాండ్ దేశస్య యాత్రా చత్వారింశత్ వర్షేషు ప్రథమా యాత్రా భవిష్యతి. శ్రీమోదీ ప్రముఖేభ్యః ఉద్యమేభ్యః క్రీడకేభ్యః చ సహ సంవాదం సాధయిష్యతి. భారత న్యూజిలాండ్ దేశయోః మధ్యే విద్యమానస్య జనానాం మధ్యే దృఢసంబంధస్య ప్రదర్శనపూర్వకం ప్రధానమంత్రి అస్యాం యాత్రాయాం భారతీయ ప్రవాసినాం విశాల సముదాయమపి సంబోధయిష్యతి. ఇతః ప్రాక్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఆస్ట్రేలియా దేశస్య ఐతిహాసికం ఉచ్చస్తరీయం రాజ్యపర్యటనం ఆధికారికరూపేణ సమాపితం, యేన భారత ఆస్ట్రేలియా సమగ్ర సామరిక సహభాగిత్వస్య కృతే భవిష్య ప్రతిరోధకం ప్రారూపం నిర్మితం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆస్ట్రేలియా దేశస్య సర్వకారాయ నాగరికేభ్యః ఆస్ట్రేలియా దేశస్య ప్రధానమంత్రిణే ఎంథనీ అల్బనీజ్ వర్యాయ చ స్వస్య యాత్రాయాః సమాపన సమయే స్నేహపూర్ణ ఆతిథ్యాయ కార్తజ్ఞతలు.

0: भारते देशस्य उत्तरभागेषु च प्रचण्डतः अतिवृष्टिः भवितुमर्हति इति विभागेन उक्तम्। आकाशवाण्या सह वार्तालापं कुर्वन् आईएमडी इत्यस्य वैज्ञानिकः डॉक्टर शशिकान्तः अवदत् यत् अद्य श्वः च दिल्ली एनसीआर क्षेत्रस्य कृते कापि पूर्वसूचना नास्ति। फीफा विश्वकप क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे प्रथमायां प्रागुपान्त्य क्रीडायां फ्रांस देशेन मोरोक्को देशः 2-0 इत्यंकैः पराजित्य उपान्त्यचक्रीय क्रीडायां प्रविष्टम्। अद्य रात्रौ द्वितीयायां प्रागुपान्त्य क्रीडायां स्पेन देशः बेल्जियम देशं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు, ఎముకల సమస్యలు, వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయం ప్రసారం అవుతుంది. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు ఉత్పత్తుల్లో క్రిమిసంహార మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రభావం ఈ అంశం గురించి ఈత ముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. అలాగే జానపద గేయాలు మొదలైనవి ఉంటాయి. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లక్ష్యాల గురించి శ్రీ వేమలకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం, ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం, ఈరోజు రాత్రి 10:00 జానపద రంజని కార్యక్రమంలో దార్ల మాల్యాద్రి బృందం వారిచే కీచకవత వీధి భాగవతం ప్రసారమవుతుంది. 10:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు, 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేసే మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళ శాసనం, 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కృషితో నాస్తి దుర్భిక్షం గురించి శ్రీ పి సిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం, 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ప్రతిలో సమగ్ర యాజమాన్యం వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార విశేషాలు, 7:00 దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి పాట శీర్షికన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవం గురించి కొన్ని వివరాలు, అలాగే శాస్త్రీయ వైఖరి గురించి శ్రీ పసల భీమన్న గారి ప్రసంగం, ఇంకా ఆలోచన మార్చుకో కథానిక రచన శ్రీ శాఖమూరి శ్రీనివాస్, ఇంకా ఈ కార్యక్రమంలో సినీ భక్తి గీతాలు మొదలని ఉంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరి సినిమా పాటల కార్యక్రమం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, 8:35 అలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్లో నేరుగా శ్రోతలకు ఉన్నటువంటి సినిమా పాటల కార్యక్రమం కేవలం మహిళా శ్రోతలకు మాత్రమే ప్రత్యేకం, 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో

పర్యావరణ పరిస్థితి మన బాధ్యత శ్రీమతి టి అరుణ గారి ప్రసంగం, అలాగే క్షమించు కథానిక రచన శ్రీమతి పి రాజ్యలక్ష్మి, ఇంకా లలిత గీతాలు మొదలైనవి ఉంటాయి. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట, రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆరోగ్య సలహాలు. ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమంలో ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు, ఎముకల సమస్యలు, వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయం వినే ముందు

0: பபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్ LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: ఫ్లోరిన్ వాటర్ వల్ల దంతాలు మరియు ఎముకలు ఎన్నో అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయి కదా. అలాంటి సమస్యలు ఎందువల్ల వస్తాయి, వాటికి సంబంధించిన పరిష్కారాలు, చికిత్సా విధానం ఎలా అని తెలుసుకునేందుకు మనతో పాటు దంతవైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శిరీష గారు.
4: నమస్తే అండి. శ్రోతలందరికీ నమస్కారం.
3: ఫ్లోరిన్ వాటర్ వల్ల చాలా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి కదండి, వాటిల్లో ముఖ్యంగా దంతాలు ఫ్లోరోసిస్ వల్ల చాలా ఇబ్బందులు గురవుతుంటారు. అసలు ఈ సమస్య ఎందువల్ల వస్తుందంటారు? వీటి గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారా?
4: ఫ్లోరోసిస్ అనేది ఒక కామన్ డిసీజ్ అండి. ఈ కామన్ డిసీజ్ అని ఎందుకంటున్నామంటే ఇది ఒక ఏరియాని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ ఒక మండలము, ఒక విలేజు, లేకపోతే ఒక డిస్ట్రిక్ట్లో ఉన్న మొత్తం ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. సో దీన్ని మనము డిసీజెస్ ఎండమిక్ డిసీజ్ అంటాం. ఎండమిక్ డిసీజ్ అంటే ఒక ఏరియాకి, ఒక రీజియన్కి పర్టికులర్గా ఆ రీజియన్లో ఉన్న ప్రజలందరూ ఎఫెక్ట్ అవుతారు. సో ఇది ఒక ఇండివిజువల్కి వచ్చే డిసీజ్ కాదు. ఇది వాటర్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఆ ఏరియాలో ఆ వాటర్ తాగే ప్రజలందరికీ ఆ ఫ్లోరైడ్ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఎప్పుడైతే వాటర్ కంటెంట్, ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ ఉంటుందో అప్పుడు ఈ దంతాలు మరియు ఎముకలకి ఈ ఫ్లోరోసిస్ బారిన పడతారు. దీనివల్ల అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు.
3: ఇలాంటి ఫ్లోరైడ్ సమస్యల వల్ల వచ్చే అనారోగ్యాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజేయగలుగుతారా?
4: ముందర మనకి ఫ్లోరోసిస్ లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అది మనకి ఎలా వస్తుంది, అసలు ఎలాగా మన బాడీలోకి అది ప్రవేశించి ఎలా మన అవయవాల్ని అది పని చేయకుండా చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకి మెయిన్ సోర్స్ ఫ్లోరిన్కి ఏంటంటే వాటర్. వాటర్ అనేది వాటర్లో నిక్షిప్తమై ఉంటుంది ఈ ఫ్లోరిన్, ఎందుకంటే మనం ఉండే నేలలో ఈ ఫ్లోరిన్ అనేది ఒక ఫ్లోరాపటైట్ క్రిస్టల్ కింద భూమిలో ఉంటుంది. సో అది వాటర్లో లీచ్ అవ్వడం వల్ల భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ అనేది వాటర్లో నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల ఫ్లోరిన్ వల్ల ఏంటంటే దాన్ని ఒక డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అంటారు, అంటే రెండు వైపులా పదునైన కత్తి. వాటర్లో ఎక్కువ ఉన్న ఫ్లోరిన్ ఫ్లోరోసిస్ బారిన పడతారు. అదే వాటర్లో ఫ్లోరిన్ కంటెంట్ తక్కువ ఉంటే కూడా దానివల్ల పలు సమస్యలు ఎదురవుతాయి. ఫ్లోరిన్ కంటెంట్ తక్కువ ఉన్నప్పుడు, వాటర్లో ఉండాల్సిన శాతం కంటే తక్కువ ఉన్నప్పుడు పళ్ళు పుచ్చుతాయి. కానీ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉన్నప్పుడు పళ్ళల్లో ఫ్లోరోసిస్ అనేది వస్తుంది. అంటే గార పట్టినట్టు పళ్ళు ఉండడము, చారలు చారలుగా రావడము, గుంతలు పడడము, ఇవన్నీ ఉంటాయి. మన ప్రదేశంలో ఉండే వాటర్లో హై ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రజలు దంత సమస్యల్లో మెయిన్గా పళ్ళల్లో గుంతలు రావడము, ఇంకా తెల్లగా లేకపోవడము, ఎల్లోయిష్గా కనిపించడము అనేది దంత సమస్యలు.

0: అవుతాయి. ఇంకా ఎముకల సమస్యల్లో ఎముకలు వంకర పడడము, మజిల్స్ అంటే మన మజిల్స్ వీక్ అవ్వడము, స్పైన్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సో నార్మల్ ఎంత ఉండాలి మనకి ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో అని మనం తెలుసుకోగలిగితే మనం చాలా వరకు ఫ్లోరోసిస్ అనేది ప్రివెంట్ చేసుకోగలుగుతాము. సో డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్ ప్రకారము ఫ్లోరోసిస్ అనేది 1 to 1.5 ppm ఉండాలి వాటర్లో మెజర్ చేసిన, అంటే 1.5 parts per million. అది మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే ఒక 1 mg/L ఉండాలి. సో 1 mg కంటే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది పర్ లీటర్ అన్నప్పుడు అది ఫ్లోరోసిస్కి దారితీస్తుంది. కానీ చాలా మన ఏరియాలో ఇంచుమించు ప్రకాశం డిస్ట్రిక్ట్లో చాలా మండలాల్లో లైక్ కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం చోట్ల వాటర్ శాంపిల్స్ తీసుకున్న చోట ఇది 4 to 8 ppm వరకు ఉంది. అంటే పర్ లీటర్లో అట్లీస్ 4 to 8 grams వరకు మనకి ఫ్లోరైడ్ శాతం అనేది కనిపిస్తుంది ఈ వాటర్ శాంపిల్స్ వల్ల తెలిసింది. సో ఎప్పుడైతే 4 to 8 ppm ఉన్న వాటర్ మనం కన్స్యూమ్ చేస్తామో ప్రతిసారి సంవత్సరాల తరబడి, దీనివల్ల ఈ ఫ్లోరైడ్ మనము కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల, ఈ ఫ్లోరైడ్ వాటర్ కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల మన ఎముకలు, మన దంతాలు మరియు ఇతర అవయవాలు అన్నీ వ్యాధికి గురవుతాయి.
1: ఈ ఫ్లోరోసిస్ అనే ఈ వ్యాధిని ఎలా నిర్ధారిస్తారండి? ఎందుకంటే చాలామంది వాళ్ళల్లో పళ్ళల్లో పొగాకు మరియు వేరే ఇతర రకాలు తినడం వల్ల కూడా పళ్ళు రంగు మారే అవకాశం ఉంటుంది కదా, ఈ వ్యాధి నిర్ధారణ అనేది ఎలా చేస్తారు?
0: ఇప్పుడు ఫ్లోరోసిస్ బారిన పడ్డ వాళ్ళకి పళ్ళల్లో వేరే అన్ని రకాల సమస్యలు ఉంటాయి, కానీ పళ్ళు కొన్ని గార పట్టడం వల్ల కూడా కలర్ మారుతుంటాయి. ఫ్లోరోసిస్లో కూడా పళ్ళు కలర్ మారుతాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఒక పన్ను ఫ్లోరోసిస్లో ఏమవుతుందంటే ఈ పన్ను కలర్ అనేది లోపల నుంచి, అంటే మన చర్మం లోపల మన స్కిన్ కలర్ ఎలా ఉంటుందో అదే అలాగే మన పన్ను లోపల నుంచి వచ్చే కలర్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. సో దానికి మనము ఇది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే పిల్లలకి 6 to 12 years శాశ్వత దంతాలు వచ్చినప్పుడు, వాళ్ళు ఈ వాటర్ కన్స్యూమ్ చేసినప్పుడు ఆ పళ్ళు తయారయ్యేటప్పుడు ఆ లేయర్స్లో తయారయ్యేటప్పుడు ఆ ఎనామిల్ కానీ ఆ డెంటిన్ లేయర్స్లో ఈ ఫ్లోరైడ్ అనేది వెళ్ళి ఫ్లోరాప్టైడ్ క్రిస్టల్స్గా ఫామ్ అయ్యి అక్కడ మనకి బ్రౌనిష్ లేయర్స్ లాగా ఫామ్ అయ్యి మన పళ్ళన్నీ చూస్తే, ముందు పైన దంతాలన్నీ చూస్తే చాలా బ్రౌన్ మచ్చలు, ఆ తర్వాత తెల్ల తెల్ల గుంటలు, పన్ను షైనింగ్గా లేకపోవడం, ఇర్రెగ్యులర్గా పళ్ళు కొంచెము ఇర్రెగ్యులర్గా ఉండడము, ఇవన్నీ మనం పిల్లల్లో చూస్తాం. ఈ ఇది వెంటనే మనకి ఒకసారి వచ్చిందంటే ఈ శాశ్వత పళ్ళల్లో ఇది దానంతటా అది పోయేది కాదు. దానికోసం దంత చికిత్స తీసుకోవాలి. దీనివల్ల ఈ దంతల ఫ్లోరోసిస్ వల్ల ఓన్లీ దీని వరకునే ఎఫెక్ట్ అవుతారు. ఇది లైఫ్ థ్రెటనింగ్ సమస్య కాదు డెంటల్ ఫ్లోరోసిస్ అనేది. ఇది కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని మనం ఇది చేయొచ్చు, ట్రీట్మెంట్ చేయొచ్చు. అన్ని టైప్స్ ఆఫ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి.
1: చిన్నపిల్లలకి పాలు పళ్ళు ఇలా వస్తుంటాయి కదా, వాళ్ళకు కూడా ఇలాంటి ఫ్లోరోసిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా? అలా రావడం వల్ల తిరిగి వాళ్ళకి మళ్ళీ పాలు పళ్ళు ఊడిపోయి మళ్ళీ పళ్ళు వచ్చేటప్పుడు, శాశ్వత దంతాలు వచ్చేటప్పుడు ఎలాంటి సమస్యలు అయినా ఎదుర్కోవాల్సి వస్తుందంటారా?
0: ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాంత ప్రజల్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడైతే ఈ ఫ్లోరిడేటెడ్ వాటర్ తాగుతారో, సో గర్భంలో ఉన్న శిశువుకు కూడా అదే ఫ్లోరిడేటెడ్ వాటర్ కన్స్యూమ్ చేస్తారు. సో ఎప్పుడైతే వాళ్ళకి పాలపళ్ళు అనేది గర్భంలో ఉన్నప్పుడే తయారవుతాయి. సో ఈ పాలపళ్ళు తయారైనప్పుడు ఎంతో కొంత ఫ్లోరైడ్ అనేది డిపాజిట్ అవుతుంది. సో పిల్లలు పుట్టిన పిల్లలు 6 నెలలకి పళ్ళు రావడం మొదలవుతాయి. కానీ ఇది పాల పళ్ళని అంత ఎక్కువ ఎఫెక్ట్ చేయదు, ఎందుకంటే మదర్ నుంచి వెళ్ళే ఫ్లోరైడ్ బేబీకి చాలా తక్కువ శాతం వెళ్తుంది. సో పాల పళ్ళల్లో వచ్చే ఫ్లోరోసిస్ చాలా తక్కువ, ఒక 5% వస్తుంది. వన్స్ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పాల పళ్ళు 6 ఏళ్ళ వరకు ఉంటాయి. సో 6 ఏళ్ళ తర్వాత నుంచి వాళ్ళకి ఈ శాశ్వత దంతాలు అనేవి రావడం మొదలు పెడతాయి. సో ఎప్పుడైతే ఈ శాశ్వత దంతాలు రావడం మొదలు పెడతాయో, తయారవడం మరియు బయటకు రావడం మొదలు పెడతాయో, ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళు ఫ్లోరైడ్ వాటర్ తీసుకుంటారో దానివల్ల అప్పుడు ఈ ఫ్లోరైడ్ అనేది ఆ ఎనామిల్ అండ్ డెంటల్ లేయర్స్లోకి వెళ్ళి

0: కలర్ మారడం, అది వేరియస్ క్రిస్టల్స్గా తయారయ్యి దాని స్ట్రక్చర్ని మార్చి అది వేరే కలర్లో అండ్ వేరే విధంగా పళ్ళని కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉండేటట్టు ప్రాబ్లంగా క్రియేట్ చేస్తుంది. సో మెయిన్ ఏజ్ 6 to 12 ఇయర్స్ ఉన్న పిల్లలు కామన్గా మనము ఈ డెంటల్ ఫ్లోరోసిస్ అనేది చూస్తాము.
1: ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్న పిల్లలు కానీ, గర్భిణీలు కానీ, పెద్దవాళ్ళకు కానీ ఇలాంటి డెంటల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: ఫ్లోరైడ్ వాటర్ మనకి ఎంత శాతం ఉన్నదనేది మనం టెస్ట్ చేయించుకోవాలి. దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి, శాంప్లింగ్ మెథడ్స్ ఉంటాయి. వాటర్ శాంపిల్ తీసుకుని ఒక అయోన్ ఎలక్ట్రోడ్ మెథడ్ ఉంటుంది, అది టెస్ట్ చేస్తారు ల్యాబ్స్లో. సో ఎప్పుడైతే ఈ భూగర్భ జలాల్లో కానీ లేకపోతే ఈ వాటర్ ట్యాంక్స్లో ఉన్న మన వాటర్ సప్లైలో కానీ ఒకవేళ ఫ్లోరైడ్ శాతం ఎక్కువ ఉందంటే, సో అప్పుడు ఆ ఫ్లోరైడ్ని మనం రిమూవ్ చేయడానికి వాటర్ నుంచి డీఫ్లోరిడేషన్ అనే టెక్నిక్ మన దేశంలో ఇది చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. దీంట్లో మెయిన్ ఏంటంటే వన్స్ ఎక్కువ పీపీఎం అంటే 8 PPM కంటే ఎక్కువ ఫ్లోరోసిస్ ఉంది అంటే ఆ ప్రాంత ప్రజలకి స్కెలిటల్ అంటే ఎముకలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఒక పిల్లలకి దంతాలే కాదు ఎముకలు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ దంతాలతో పాటు ఎముకల్లో కూడా ఈ డిపాజిషన్ జరుగుతుంది ఎక్కువ ఫ్లోరైడ్ ఉండే కొలది. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఉన్న ఎముకలు ఇంకా ఎముకలు దాంట్లో ఉన్న కొలాజన్ ఉంటుంది, మెయిన్లో ఎముకల్లో ఉన్న కొలాజన్లో ఈ ఫ్లోరైడ్ అనేది డిపాజిట్ అవ్వడం వల్ల సో ఎముకలన్నీ బ్రిటిల్ అయిపోయి అంటే ఒక హార్డ్ అయిపోయి దాన్ని ఫ్లెక్సిబుల్గా ఉండవు, హార్డ్ అయిపోయి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ వంకర్లు అయిపోవడము అనేది జరుగుతుంది. సో ఈ ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ డీఫ్లోరిడేటెడ్ వాటర్ అనేది మనం అందించగలగాలి. అప్పుడు వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ఫ్లోరైడ్ సమస్యలు ఎదుర్కోకుండా ఉండగలుగుతారు.
1: పిల్లలకి, పెద్దలకి, ఇలాంటి వ్యాధి బారిన పడిన వాళ్ళకి చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయంటారు?
0: ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను డీఫ్లోరిడేషన్ టెక్నిక్ అని. అది మనము ఒక ఏరియాలో అది కామన్గా మున్సిపల్ వాటర్ సప్లై ద్వారా వాటర్ ట్యాంక్స్లో కొన్ని కెమికల్ ఏజెంట్స్ యాడ్ చేయడం వల్ల ఈ ఫ్లోరైడ్ అయాన్ని దాన్ని సెపరేట్ చేయగలుగుతారు వాటర్ నుంచి. సో ఆ తర్వాత ఆ ఫిల్టర్డ్ అయిన వాటర్ని మనం కన్జ్యూమ్ చేస్తే దానివల్ల ఫ్లోరోసిస్ రాదు. ఒకవేళ మనకి మున్సిపల్ వాటర్ సప్లై లేనప్పుడు, ఒకవేళ భూగర్భ జలాల్లో వాటర్ ఎక్కువ ఉంది అని అనిపించినప్పుడు మనం దాన్ని ప్రివెన్షన్ చేసుకోవడం అన్నిటికంట ఉత్తమం. ఎందుకంటే అన్ని చోట్ల ఈ మున్సిపల్ వాటర్ సప్లై ఉండదు. అలాంటి చోట్ల మనం భూగర్భ జలాలు వాడినప్పుడు మనం ఇంట్లోనే ఒక వాటర్ ఫిల్టర్, ఏదైతే రివర్స్ ఆస్మోసిస్ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయో అవి మనము ఇంట్లో అమర్చుకుని వాడుకోగలిగితే ఎటువంటి సమస్యలు ఫ్లోరైడ్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే ఆరో వాటర్ ఫిల్టర్ అనేది ఫ్లోరైడ్ అయాన్స్ని ఎఫెక్టివ్గా ఫిల్టర్ చేసి మనకి ప్యూర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ అండ్ టీడీఎస్తో పాటు అన్ని ఇస్తుంది. సో రెండోది ఏంటంటే ఈ ఫ్లోరైడ్ బారిన పడిన పిల్లలకి కొంచెము సీ ఫుడ్ అనేది తక్కువ పెట్టాలి. ఎందుకంటే డ్రై సీ ఫుడ్లో లైక్ డ్రై ఫిష్, డ్రై ఇవి డ్రై ప్రాన్స్లో ఈ ఫ్లోరైడ్ అంటే యానిమల్ వాటిల్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి ఫుడ్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయాలి. సో దీనివల్ల ఫ్లోరైడ్ అనేది తక్కువ అవుతుంది. సో ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ్లోరైడ్ రాకుండా ఉండడానికి. కానీ వన్స్ వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ దంత సమస్య అయితే దంతాలకి సంబంధించిన సమస్య అయితే డాక్టర్ పల్లె డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఒక ఎముకలకు సంబంధించింది అయితే మనం ఒక ఆర్థోపెడిషియన్ కానీ వెళ్ళి అక్కడ మనం చికిత్స తీసుకోవాలి. అండ్ ఇది కాకుండా కిడ్నీ సమస్యలతో కూడా చాలామంది ప్రజలు ఫ్లోరైడ్ వల్ల బాధితులు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ వాళ్ళ ఫ్లోరైడ్ బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఫ్లోరైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేయించుకుని, ఎవరికైతే ఈ యూరిన్ సమస్య ఉందో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫ్లోరైడ్ ప్లాస్మా ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మోతాదులో ఉందని అనుకున్నప్పుడు వాళ్ళ కిడ్నీలు మరింతగా పాడవకుండా వాళ్ళు డయాలసిస్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్ లాంగివిటీ పెరుగుతుంది.
1: పండ్ల మీద మచ్చలు, గారలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి, ఎవరికైనా నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఇబ్బంది పడుతూ

0: ఉంటారు. ఈ మచ్చలు ఇవన్నీ క్లియర్ అయ్యే అవకాశం ఉండడం ద్వారా పూర్తిగా
1: ఈ మచ్చలు అనేవి ఫ్లోరైడ్ వల్లనే వస్తాయి. అండ్ దీంట్లో ఏంటంటే కొంచెం శాతం ఫ్లోరైడ్ ఉంటే ఫస్ట్ కొంచెం టీత్ షైనీగా ఉండదు, ఒక డల్ అపియరెన్స్, ఒక చాక్ పీస్ లాగా షైనీగా ఉండకుండా డల్గా ఉంటాయి టీత్ చూడటానికి. సో అది మైల్డ్ ఫ్లోరోసిస్ అంటారు. దానికి అంత ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ ఎనామిల్ పాలిషింగ్ చేస్తారు. అంటే జస్ట్ కొన్ని పాలిషింగ్ ఏజెంట్స్ ఉంటాయి, దాంతో ఎనామిల్ పాలిషింగ్ చేస్తే టీత్ చాలా వరకు మనకి ట్రాన్స్లూజెంట్ షైన్ అనేది వస్తుంది. సో అది ద బేసిక్ మినిమల్ ట్రీట్మెంట్ కాస్మెటిక్లో. ఒకవేళ లైట్ బ్రౌన్ చారలు ఉన్నాయనుకోండి, అంటే పంటిలో ఒక 40% వరకు మన ఎనామిల్ లేయర్లో లైట్ బ్రౌన్ చారలు ఉంటే అది మనకి మామూలు క్లీనింగ్, అంటే మామూలు డెంటల్ క్లీనింగ్లో కాకుండా దీంట్లో డెంటల్లో హయ్యర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, దాన్ని బ్లీచింగ్ అంటారు, ఇన్ ఆఫీస్ వైటల్ బ్లీచింగ్ టెక్నిక్ అని. సో ఈ టెక్నిక్లో ఏంటంటే ఒక బ్లీచింగ్ ఏజెంట్ యూజ్ చేస్తారు. ఆ బ్లీచింగ్ ఏజెంట్ యూజ్ చేయడం వల్ల లోపల ఉన్న ఫ్లోరైడ్ క్రిస్టల్స్ని అది ఫ్లోరైడ్ ఆక్సిడేషన్ చేసి దాన్ని ఆ కలర్ వైట్ ఆక్సిడేషన్ అవ్వడం వల్ల ఆ ఫ్లోరైడ్ అయాన్స్ టీత్ వైట్ అనేది అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది ఒక్కసారి అయ్యే ట్రీట్మెంట్ కాదు, దీనికి ఒక 3-4 విజిట్స్ చేయలో ఈ కలర్ అనేది మనం బ్లీచింగ్ ద్వారా మార్చుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ చాలా సివియర్గా గుంతలు ఉన్నాయి, లేకపోతే గీతలు గీతలుగా ఉన్నాయి, పన్ను సరిగ్గా తయారవ్వలేదంటే అప్పుడు వేరే ఇంకా రెండు హయ్యర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దాన్ని అట్లని ఒకటి పోర్సిలిన్ వెనీర్ అంటారు, ద వెనీర్ ట్రీట్మెంట్ అంటే ఇక్కడ ఒక థిన్ లేయర్ ఆఫ్ సిరామిక్ని తీసుకుని మాస్క్ చేస్తారు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద టీత్ని, అప్పుడు దాన్ని సిమెంట్తో అతికిస్తారు. సో అప్పుడు ఆ టీత్ కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తాయి. అది మనకి ఎటువంటి మాట్లాడేటప్పుడు ఎటువంటి నిస్సందేహంగా అండ్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరితో అయినా మన మాట్లాడే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. చాలా సివియర్గా ఉండి పళ్ళు ఫ్లోరైడ్స్ వల్ల పుచ్చిపోయినప్పుడు అప్పుడు ఏంటంటే సిమెంటేషన్ పెట్టడము, ఆ తర్వాత ఆ పళ్ళకి క్యాప్స్ వేయడము, ఇది అదర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి.
0: దీనివల్ల పళ్ళు పుచ్చిపోవడాలు, చిగుళ్ళు పాడవడాలు, ఇంక మరే ఇతర సమస్యలు అయినా ఎదుర్కొనే అవకాశం ఉందంటారా?
1: నేను ముందర చెప్పినట్టు ఫ్లోరైడ్ శాతం తక్కువ ఉంటే మటుకు వాటర్లో పళ్ళు చాలా ఎక్కువ పుచ్చుతాయి. అంటే ఇప్పుడు 1 mg/L కంటే తక్కువ ఉంటే పళ్ళు పుచ్చే అవకాశాలు ఎక్కువ, పాల పళ్ళల్లో కానీ శాశ్వత దంతాల్లో కానీ. అప్పుడు మనము అప్పుడు కూడా ఈ పళ్ళు మనకి కొంచెం గుంతల్లాగా కనిపించడము, ఎనామిల్ అనేది సరిగా తయారవ్వకపోవడము, దానివల్ల ఏమవుతుందంటే పన్ను మనము తినే ఆహారం అంతా దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా తొందరగా మన పన్నుల్ని ఎఫెక్ట్ చేసి పళ్ళు పుచ్చేటట్టు చేస్తాయి. సో అటువంటప్పుడు అలాంటి ఎక్కడైతే ఈ ఫ్లోరైడ్ అనేది వాటర్లో తక్కువ ఉందో అలాంటి ఏరియాస్లో దానివల్ల పుచ్చు, ఒకవేళ ఫ్లోరైడ్ అనేది తక్కువ ఉంది అని మనకు తెలిస్తే దానివల్ల పుచ్చుతున్నాయని అనిపిస్తే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఫ్లోరైడ్ వార్నిషెస్ అనేది అప్లై చేస్తారు డాక్టర్ డెంటిస్ట్. వార్నిష్ అంటే ఒక చిన్న కెమికల్ ఉంటుంది, ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ ఫర్దర్గా పళ్ళు పుచ్చకుండా. ఇంటికాడ వాళ్ళు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఇస్తారు. సో ఈ ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ ఇవ్వడం వల్ల ఈ ఫ్లోరైడ్ వెళ్ళి ఆ పళ్ళల్ని ఏదైతే సరిగా తయారవ్వలేదో అది క్రిస్టలైజ్ చేస్తుంది అండ్ పళ్ళు స్ట్రాంగ్ అవుతాయి. ఇది సో ఒకటి ఫ్లోరైడ్ తక్కువ అవ్వడం వల్ల పళ్ళు పుచ్చుతాయి, ఇంకొకటి రెండు ఫ్లోరైడ్ ఎక్కువ అవ్వడం వల్ల పళ్ళు గారపట్టినట్టు అనిపిస్తాయి. సో ఈ రెండు ఇంతకుముందు మనం చెప్పింది ఫ్లోరైడ్ వల్ల చారలుగా తయారవడం అనేది ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల వస్తుంది. మన ఏరియాలో ఎక్కువ ఫ్లోరోసిస్ ఉంటుంది కానీ తక్కువ శాతం మంది ఫ్లోరైడ్ తక్కువ ఉండడం వల్ల పళ్ళు పుచ్చడం జరుగుతుంది. పళ్ళు మనకి సాధారణంగా పుచ్చడం అనేది ఎక్కువ షుగర్ ఫుడ్ ఉన్నది, అంటే ఎక్కువ గ్లూకోస్ ఎక్కువ ఉన్న ఫుడ్స్లో లైక్ స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ అంటే స్టిక్కీ ఫుడ్ కానీ తినే పిల్లలకి ఎక్కువ శాతం ఈ పళ్ళు అనేది పుచ్చుతుంది. సో డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం కరెక్ట్ బ్రషింగ్ టెక్నిక్స్ అనేది పిల్లలకి నేర్పించగలగాలి అండ్ వాళ్ళకి ఇమీడియట్గా ఏవైనా పళ్ళు పుచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్తో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది.
0: ఒకసారి ఈ ఫ్లోరోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని దంతాల మీద ఉన్న మచ్చ

0: పోగొట్టుకున్న తర్వాత ఇది తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా?
1: మళ్ళీ ఒకసారి మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత దాన్ని మనం అంటే ఆ టీత్ని మనం మాస్క్ చేసేస్తాము, ఒక క్యాప్తో కానీ సిరామిక్ వెనీర్తో కానీ. అండ్ ఈవెన్ బ్లీచింగ్ చేసినప్పుడు అది కూడా ఒక పర్మనెంట్ సొల్యూషనే. సో ఏంటంటే ఆ ఫ్లూరైడ్ అయాన్స్ ఆక్సిడేషన్ అవ్వడం వల్ల మొత్తం ఆ ఫ్లోరిన్ క్రిస్టల్స్ అన్నీ డిజాల్వ్ అయిపోతాయి. సో మనకి అది శాశ్వత పరిష్కారమే ఉంటుంది. సో వన్స్ ఒకవేళ మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్ కానీ ఈ బ్లీచింగ్ ట్రీట్మెంట్ చేసుకుంటే అది మళ్ళీ ఫ్లోరోసిస్ బారిన, అంటే దంతాల ఫ్లోరోసిస్ అనేది మళ్ళీ తిరగబడడం జరగదు. కానీ స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటే మన ఎముకల్లో ఒకసారి డిపాజిట్ అయితే దానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఎముకలు తయారయ్యే ఫార్మేషన్ స్టేజ్లో ఇవి బోన్స్లో వెళ్ళి డిపాజిట్ అవుతే బోన్స్ కూడా వంకరయ్యి కొలాజన్ అంతా దెబ్బతిని బోన్స్ వీక్గా అవ్వడము, కండరాలు వీక్గా అవ్వడము అండ్ చచ్చిపడిపోవడము, కాళ్ళులో నరాలు అన్నీ జరుగుతాయి. సో దీనికి ట్రీట్మెంట్ అనేది ఇర్రివర్స్ ఎప్పుడు వరకు ఈ ట్రీట్మెంట్ అనేది రివర్సిబుల్ ట్రీట్మెంట్తో రివర్సిబుల్ కాదు. సో దీని ఫ్లోరోసిస్ అనేది చాలా వరకు మనం ప్రివెన్షన్లోనే మనం తగ్గించుకుంటే మంచిది. దానికోసం క్లీన్ ఫిల్టర్ వాటర్ విత్ ఆరో మెషిన్ అనేది యూజ్ చేయాలి.
0: ఈ వాటర్ తాగడం వల్ల ఎముకలు దెబ్బతింటాయంటున్నారు కదా, విరిగిపోవడం లేకపోతే మరి ఇంకేదైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: ముఖ్యంగా ఎప్పుడైతే పిల్లల్లో కొంచెం దంత సమస్యలు కనిపించినప్పుడు, అంటే వాళ్ళ పళ్ళల్లో ఈ చారలు ఇప్పుడు మనం నిర్ధారించుకోవాలంటే ఫస్ట్ మనకి ఫ్లోరోసిస్ అనేది 3 PPMలో మనకి దంత సమస్యలుగా బయట వస్తాయి. సో ఆ పిల్లల్లో మనం మళ్ళీ రీచెక్ చేసుకోవాలి వాళ్ళ బ్లడ్లో ఉన్న ఫ్లోరోసిస్ ఎంత ఉంది అనేది. సో ఎందుకంటే ఫస్ట్ కనిపించేది సిమ్టము పళ్ళ ద్వారానే, పళ్ళ ద్వారా మీకు చారలు చారలుగా తయారవుతాయి. సో ఎప్పుడైతే మన పిల్లవాడికి 6, 7, 8 ఏళ్ళలో మనకి పళ్ళు కొంచెం పసుపచ్చగా వస్తున్నాయంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేయించి వాళ్ళ ఫ్లోరైడ్ శాతం ఎంత ఉందని కనుక్కుంటే మనము ఎముకల్లో ఉన్న స్కెలిటల్ ఫ్లోరోసిస్ రాకుండా ఆపగలుగుతాం. ఎందుకంటే అప్పుడు మనము ఏంటంటే ఈ ఫ్లోరైడ్ని ప్రివెంట్ చేసుకోవడానికి డీఫ్లోరిడేటెడ్ వాటర్ వాళ్ళకి వాడుకునేలాగా చేసి, రెండు ఈ ఫ్లోరైడ్ వాటర్ అనే వాళ్ళకి నాన్ అవైలబిలిటీగా, అంటే ఈ ఫ్లోరైడ్ ఉన్న డీఫ్లోరిడేటెడ్ వాటర్ ఎప్పుడు అవైలబిలిటీగా వాళ్ళకి ఉండాలి. సో దీనివల్ల బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకి ముందరే ప్లాస్మా ఫ్లోరైడ్ ఎంత ఉందో తెలుసుకుని మనము ఈ స్కెలిటల్ ఫ్లోరోసిస్ ప్రివెంట్ చేసుకోవచ్చు. స్కెలిటల్ ఫ్లోరోసిస్లో ఏం జరుగుతుందంటే ఈ ఎముకల లోపల ఉన్న ఈ కార్టికల్ బోన్లో ఈ అండ్ కొలాజన్లో ఈ ఫ్లోరైడ్ క్రిస్టల్స్ వెళ్ళి అక్కడ ఆ బోన్ ఫార్మేషన్ని దెబ్బతీస్తుంది. సో వాళ్ళ ఎముకలు మీరు ఒకసారి చూసినా కూడా వాళ్ళకి చేతులు ఎముకలు ఇలా లోపలికి వెళ్ళినట్టు నాక్నీ సిండ్రోమ్ అంటారు, అంటే బ్రిటిల్ అయిపోతాయి, ఎక్కడికక్కడ అవి విరిగిపోతూ ఉంటాయి. సో కొలాజన్ ఉండదు కాబట్టి ఎక్కడికక్కడ అవి విరిగిపోతాయి, చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి ఫ్రాక్చర్స్ వస్తాయి. సో ఈ నాక్నీ సిండ్రోమ్స్ అనేది ఒకటి వస్తుంది ఫ్లోరోసిస్ వల్ల. సో అంతవరకు వెళ్లకుండా మనం ముందరే ఈ దంత సమస్యలతో ఐడెంటిఫై చేసి మనము బ్లడ్ ప్లాస్మా ఫ్లోరైడ్ చెక్ చేసుకున్నాక ఒక పిల్లవాళ్ళలో ఎక్కువ శాతం ఉంది అంటే మనం ఇమీడియట్గా డీఫ్లోరిడేటెడ్ వాటర్ తీసుకోవడం అండ్ ఈ ఫ్లోరైడ్ టాక్సిసిటీ తగ్గించడానికి ద రీనల్ డయాలసిస్ చేయడము, ఇలాంటివన్నీ మనము జాగ్రత్తలు తీసుకోవాలి.
0: విన్నారు కదండి, ఫ్లోరైడ్ వల్ల దంతాలు ఎముకలు ఎలాంటి వ్యాధులకి గురవుతాయో వాటి పరిష్కారాలు. ధన్యవాదాలండి మా కార్యక్రమానికి వచ్చి ఈ వివరాలన్నీ తెలియజేసినందుకు.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఫ్లోరిన్ వాటర్ వలన దంతాలు ఎముకల సమస్యలు వాటి నివారణ గురించి డాక్టర్ వి శిరీష గారితో పరిచయం విన్నారు.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్యక్రమంలో మీరిప్పుడు వింటారు సినిమా పాట. జయం మనదేరా చిత్రం కోసం కుమార్ సాను, స్వర్ణలత పాడినటువంటి పాట వింటారు. సంగీతం వందేమాతరం శ్రీనివాస్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఇంతటితో ఈనాటి ఆరోగ్య సలహాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్టు మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శనలు చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సెంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వం నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన, దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్ష

సమావేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపైన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపైన సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమావేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్ట్రీల్లో 5,33,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2 సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సినర్

0: 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్ గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్ తో ఇంకొద్ది సేపట్లో ప్రారంభమయ్యే 2వ సెమీఫైనల్లో తలపడతారు. విశేషాలు మరొకసారి. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం

కిసాన్ వాణి. వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పశు ఉత్పత్తుల్లో క్రిమి సంహార మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రభావం ఈ అంశం గురించి ఈతముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం వింటారు. ఇంకా ఈ కార్యక్రమంలో జానపద గేయాలు మొదలైనవి వింటారు.

0: కార్యక్రమంలో ముందుగా వింటారు. పశు ఉత్పత్తుల్లో క్రిమి సంహార మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రభావం, ఈ అంశం గురించి ఈత ముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాళ్టి కిసానవాణి కార్యక్రమంలో పశు ఉత్పత్తులలో క్రిమి సంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం, ఈ అంశం గురించి ఈతముక్కల పశు వైద్య సహాయ శస్త్ర చికిత్సకులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు ఈ విషయాలు రైతు సోదరులకు అందించడానికి మన ముందున్నారు. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి.
2: మేడం గారు, ఇవాళ కార్యక్రమంలో పశు ఉత్పత్తులలో క్రిమి సంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి మరి పశు యజమానులకు అందిద్దాం. ఇందులో ముఖ్యంగా ముందుగా పశు ఉత్పత్తులలో క్రిమి సంహారకం గురించి తెలియజేయండి మేడం.
3: రసాయన సాంకేతిక పరిజ్ఞానం గడిచిన 2 దశాబ్దాల కాలంలో చాలా వేగంగా వృద్ధి చెందింది. ఉదాహరణకు సుమారుగా 70,000 రకాల రసాయన పదార్థాలు ప్రస్తుతం ఉపయోగించడంతో పాటు వాటిని లేక వాటి వ్యర్థాలను వాతావరణంలోకి విడుదల చేయడం జరుగుతుంది. భారతదేశంలో వ్యవసాయాభివృద్ధి మరియు ప్రజారోగ్య సంరక్షణలో పురుగు మందుల వాడకం ప్రత్యేకమైన స్థానాన్ని పోషిస్తుంది.

0: ఎందుచేతంటే మన ఉష్ణమండల వాతావరణం పురుగు లేదా క్రిముల పునరుత్పత్తికి దోహదంగా ఉండటమే. క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాలు ఆహారపు గొలుసులోకి అంటే ఫుడ్ చైన్లోకి ఎలా ప్రవేశిస్తాయంటే, పంట పొలాల్లో ఉపయోగించిన క్రిమిసంహారక మందులు లేదా జంతువులలో బాహ్య పరాన్నజీవులను తగ్గించటానికి ఉపయోగించిన మందులు చివరిగా ఆహారపు గొలుసులోకి ప్రవేశిస్తాయి. క్రిమిసంహారక మందులు వాడిన పంటలలో ఉన్న మేతమేయడం ద్వారా, కలుషితమైన నీటి ద్వారా పశువుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా పశువుల శరీరంలోకి ప్రవేశించిన క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాలు పశు ఉత్పత్తులు అంటే పాలు, మాంసం, గుడ్లు మరియు ఉప ఉత్పత్తులు ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి హానికర ప్రభావాలను కలుగజేస్తాయి. మానవ శరీరంలోనికి క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేష పదార్థాలు శ్వాస ద్వారా లేదా పీల్చడం ద్వారా, నోటి ద్వారా మరియు చర్మం ద్వారా ప్రవేశిస్తాయి. క్రిమిసంహారక మందులు పిచికారీ చేసినప్పుడు అందున, ప్రత్యేకంగా పండ్లు మరియు కూరగాయలపై చేసినప్పుడు అవశేషాలు భూమిలోకి మరియు భూగర్భ జలంలోకి చివరిగా తాగే నీటిలోకి చేరుతాయి. మనుషులలో క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాల హానికర ప్రభావాలు ఎలా ఉంటాయంటే, క్రిమిసంహారక మందులు వాటి అవశేషాలు మనుషులలో మరియు జంతువులలో వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, విసర్జక వ్యవస్థ అంటే మూత్రపిండాలు మరియు కాలేయంపై కూడా ప్రభావాన్ని చూపుతాయి. గర్భవతులైన స్త్రీలు పాలిక్లోర్, బిస్ఫినాల్స్ కలిగిన క్రిమిసంహారక మందులు ప్రభావానికి లోనైనప్పుడు వాళ్ళు జన్మనిచ్చే పిల్లల్లో మందబుద్ధి, మానసిక లేమి మరియు ప్రవర్తనలో మార్పులు కలుగుతాయి. క్రిమిసంహారక మందులలో ఎక్కువ శాతం క్యాన్సర్ను కలుగజేస్తాయి. దాదాపు అన్ని క్రిమిసంహారక మందులు నాడీ వ్యవస్థ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఒకసారి మానవ శరీరంలోకి ప్రవేశించిన తరువాత అవి కాలేయంలో జీవక్రియ జరిగి చివరకు కొవ్వు పదార్థాలతో నిల్వ చేయబడతాయి. క్రిమిసంహారక మందులు మరియు వాటి అవశేషాలు తగ్గించడానికి మనం కొన్ని నివారణ చర్యలు చేసుకోవచ్చు. క్రిమిసంహారక మందులు యొక్క అర్ధ జీవిత కాలం అంటే హాఫ్ లైఫ్ అనేది చాలా సంవత్సరాలు ఉండటం చేత వాటిని శరీరం నుండి పూర్తిగా తొలగించడానికి చాలా ఎక్కువ సంవత్సరాలు పడుతుంది మరియు కొన్నిటిని అసలు తొలగించలేము. అందువలన రైతులలో క్రిమిసంహారక మందులు వలన కలిగే దుష్ప్రభావాలను గురించి అవగాహనను కలిగించాలి మరియు వాటిని ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలను పాటించేలా చూడాలి. జీవ ఎరువులు మరియు మొక్కలను ఉపయోగించి సేంద్రియ వ్యవసాయం చేసే విధంగా రైతులను ప్రోత్సహించాలి. తక్కువ ప్రమాదకరమైన క్రిమిసంహారక మందుల్ని వాడే విధంగా చర్యలు తీసుకోవాలి. క్రొవ్వు అధికంగా ఉండే పశు ఉత్పత్తులు మరియు ఉప ఉత్పత్తులు వాడకాన్ని కూడా తగ్గించడం మంచిది.
1: ఓకే మేడం గారు, పశు ఉత్పత్తులలో క్రిమిసంహారకం గురించి చెప్పడం జరిగింది. మరి ఇందులో భాగంగానే రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
0: రోగ క్రిమినాశకాలు అంటే మన వాడుక భాషలో యాంటీబయాటిక్స్ అని అంటాము. ప్రస్తుత కాలంలో పశువులు మరియు కోళ్లల్లో వచ్చే పలు రకాల వ్యాధులను అరికట్టడానికి రోగ క్రిమినాశకాలను వాడకం మరియు వాటి ఆవశ్యకత కూడా చాలా ఎక్కువైంది. అంతేకాక అధిక పాల దిగుబడినిచ్చే పశువులలో శాస్త్రీయ పారిశుద్ధ్య యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం వలన పొదుగువాపు వంటి వ్యాధులు రావడం సర్వసాధారణమైంది. ఈ పొదుగువాపును తగ్గించడానికి చికిత్సలో భాగంగా రోగ క్రిమినాశకాలను పొదుగు చను మొనల ద్వారా ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతుంది. అంటే యాంటీబయాటిక్ ఇన్ఫ్యూషన్స్ ఇంట్రామ్యామరీగా ఇవ్వడం జరుగుతుంది. దీనివలన ఈ వ్యాధి తగ్గిన తర్వాత కూడా రోగ క్రిమినాశకాల అవశేషాలు పొదుగు నుండి పాల ద్వారా దాదాపు 10 నుండి 15 రోజులు నెమ్మదిగా విస

0: విసర్జించబడతాయి. ఈ వ్యాధి చికిత్స వలన రోగ క్రిమినాశకాల అవశేషాలు పాలలో సుమారు 92% విసర్జించబడతాయి. అదే వేరే వ్యాధుల చికిత్సలో రోగ క్రిమినాశకాలు వాడినప్పుడు వాటి అవశేషాలు 0.3% మాత్రమే ఉంటాయి. సాధారణంగా పశువులలో చికిత్సకు పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికాల్, ఆంపిసిలిన్, స్ట్రెప్టోమైసిన్ వంటి రోగ క్రిమినాశకాలను ఉపయోగిస్తారు. పెన్సిలిన్ అవశేషాలు తక్కువ మోతాదులో కూడా కొంతమంది మనుషులలో అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంటే 5 నుండి 10 ఇంటర్నేషనల్ యూనిట్స్ వెళ్ళినా కూడా మనుషులలో అవి పడని వాటిలో వాళ్ళలో అలర్జీ లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలికంగా రోగ క్రిమినాశకాల ఉపయోగం ద్వారా పాలలో అవశేషాలు ఎక్కువై నిరోధకత అంటే రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఉదాహరణకు సాల్మెనెల్లా టైఫీమ్యూరియం DT104 స్ట్రెయిన్ ఉంటుంది. అలాగే స్టెఫైలోకోకస్ ఆరియస్ మరియు మైకోబ్యాక్టీరియం వంటి సూక్ష్మజీవులు పశువులలో పలు రకాల రోగ క్రిమినాశకాలకు నిరోధకతను పెంపొందించుకున్నాయి. ఈ సూక్ష్మజీవులు పాలు మరియు పాల ఉత్పత్తుల ద్వారా మనుషులలో ప్రవేశించి వ్యాధులను కలుగజేస్తున్నాయి. దీని పర్యవసానంగా మనుషులలో నిరోధకత ఏర్పడి కొన్ని రోజుల వరకు రోగ క్రిమినాశకాలు పనిచేయడం లేదు. నైట్రోఫ్యూరజోన్ మరియు సల్ఫామిథజోన్ వంటి రోగ క్రిమినాశకాలు నిరంతరం వాడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. టెట్రాసైక్లిన్స్ ఎక్కువ మోతాదులో వాడడం వలన చిన్నపిల్లల్లో హాని కలుగుతుంది. క్లోరాంఫెనికాల్ ఇంకా ఎక్కువ ప్రమాదకరమైనది. దీని అవశేషాలు పాలు మరియు పాల ఉత్పత్తుల్లో ఉంటే వాటిని తీసుకున్న మనుషులలో రక్తహీనత, ఎముకల బలహీనత వంటి లక్షణాలు కనబడతాయి. పాలలో ఉండే రోగ క్రిమినాశకాల అవశేషాలు పాలను వేడి చేయడం ద్వారా తగ్గవు. మనుషులలో మరియు పశువులలో రోగ క్రిమినాశకాలను ఇష్టారాజ్యంగా మరియు ఎక్కువ మోతాదులో ఉపయోగించడం చేత వివిధ సూక్ష్మజీవులు రోగ క్రిమినాశక నిరోధకత శక్తిని పెంపొందించుకుంటున్నాయి. దీనికి నివారణ మార్గాలు: చికిత్స చేయబడిన పశువు యొక్క పాలను 60 నుండి 84 గంటల తర్వాత మాత్రమే వేరే పాలతో కలపడం జరగాలి. పాలిచ్చు ఆవులలో లేదా పశువులలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి. వ్యాధి వచ్చాక మందులు వాడకం అనేది దీని వలన తగ్గించుకోవచ్చు. పశువుల యజమాని పశువైద్యుడు సూచించిన మందులని పశువైద్యుడు సూచించిన మోతాదులో మాత్రమే నిర్దేశించినన్ని రోజులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది.
1: ఓకే మేడం గారు, మరి రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి రైతు సోదరులకు వివరించారు. ఇందులోనే మరి సాంప్రదాయ వైద్య విధానంలో చిట్కాలు ఉన్నాయి కదా, వాటి గురించి కూడా రైతు సోదరులకు అంటే పశు పోషకులకు తెలియజేయండి మేడం.
0: అలాగే అండి, చిన్న చిన్న జబ్బులు కానీ లేదా ఏదైనా జబ్బు తొలి దశలో ఉన్నప్పుడు కానీ వెంటనే రోగ క్రిమినాశకాలకు వెళ్లకుండా మన ఇంటి వద్దనే ఉన్న వాటితో చిన్న చిన్న చిట్కా వైద్యాలు పశుపోషకులు చేసుకోవచ్చు. ముందుగా రక్తహీనత, దూడల్లో పేలు కానీ గోమార్లు కానీ వచ్చినప్పుడు జనరల్గా రక్తం తగ్గి రక్తహీనత వచ్చి దూడ వీక్గా అయిపోతుంది. అలాంటి సమయాల్లో ఉసిరికాయలు లేదా ఉసిరి బెరడును పొడి చేసుకొని రోజుకి 50 గ్రాముల చప్పున మనం ఇచ్చినట్లయితే ఈ రక్తహీనతను సరిచేయచ్చు. అలాగే ఫంగల్ వ్యాధి, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒంటి మీద చుండ్రులాగా ఈ పెద్ద పశువుల్లోనూ దూడల్లోనూ అన్నిట్లో వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వెల్లుల్లిని ముద్దగా చేసి వ్యాధికి గురైన శరీర భాగాల్లో రోజు రాయాలి. లేదంటే వేప బెరడు మరియు వేప నూనె ఇంకా లేత వేప ఆకులు మొత్తం కలిపి మెత్తని లేపనంలాగా తయారు చేసుకొని తగ్గిపోయే వరకు రోజు పూయచ్చు. అలాగే ఇంకోటి కడుపుబ్బరం, దీనికి 50 గ్రాముల అల్లం, 1 వెల్లుల్లి రెబ్బ, 3 యాలుకలు లేదా 5 లవంగాలను 1/2 లీటర్ నీటిలో కొంచెం బెల్లం వేసి ఉడకబెట్టి కషాయంలాగా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు 1 సారి 2 రోజుల పాటు ఇవ్వాలి. అలాగే నీరసానికి ఏమన్నా పారినప్పుడు దూడలు సహజంగా నీరసం అయిపోతూ ఉంటాయి, సెలైన్ పెట్టి

ఇచ్చే అవకాశం అందరికీ దొరకకపోవచ్చు. అలాంటప్పుడు నోటి నుండే ఓఆర్ఎస్ లాంటి ద్రావణం మన ఇంటి వద్దనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికి 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా మరియు 4 టీ స్పూన్ల చక్కెరను 1 లీటర్ నీళ్లలో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని పెద్ద పశువుకు రోజుకి 2 నుండి 3 లీటర్లు 2 లేదా 3 దఫాలుగా తాగించాలి. దూడలకు 1/2 లీటర్ నుండి 1 లీటర్ వరకు ఈ ద్రావణం రోజుకి తాగించుకోవచ్చు. అలాగే విరోచనాలు

0: నాలుగు లీటర్లు రెండు లేదా మూడు దఫాలుగా తాగించాలి. దూడలకు అర లీటర్ నుండి ఒక లీటర్ వరకు ఈ ద్రావణం రోజుకు తాగించుకోవచ్చు. అలాగే విరోచనాలు వచ్చినప్పుడు తగ్గడానికి గుప్పెడు టీ ఆకులని ఒక లీటర్ నీటిలో ఉంచి బాగా మరిగించి తేరపోసుకోవాలి. తరువాత ఈ ద్రావణాన్ని సగం గుప్పెడు అల్లం పొడిని కలిపి రోజుకి రెండుసార్లు 3 నుండి 4 రోజుల పాటు తాగించాలి. ప్రతిరోజు తాజాగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అలాగే రెండో చిట్కా, ఈ విరోచనాలకి అరకేజీ జామాకులని 3 గ్లాసుల నీటిలో ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత రోజుకి 2 సార్లు ఈ ద్రావకాన్ని తాగించాలి. అలాగే విరోచనాలకి ఇంకో చిట్కా కూడా చేసుకోవచ్చు. 1 లీటర్ నీటిలో 5 నుంచి 10 గుళికల పొటాషియం పర్మాంగనేట్ను కలిపి, ఈ పొటాషియం పర్మాంగనేట్ అన్ని పశు వైద్యశాలల్లోనూ మనకు అందుబాటులో ఉంటుంది. దీన్ని కలిపి రోజుకి 2 సార్లు తాగించినచో ఈ విరోచనాలు తగ్గుతాయి.
1: ఓకే మేడం గారు, మరి కార్యక్రమంలో సాంప్రదాయ వైద్య విధానంలో మంచి చిట్కాలు చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఈ పశు యజమానులకు చిట్కాలు ఉంటే తెలియజేయండి మేడం గారు.
0: అలాగే అండి, ఇంకోటి పశువుల్లో మనం తరచుగా చూసేది బాహ్య పరాన్న జీవులు, అంటే పేలు, గోమార్లు మొదలైనవి. దీనికి సీతాఫలం విత్తనాలు మరియు సీతాఫలం ఆకుల నుండి వచ్చిన రసాన్ని ఏదైనా నూనెతో కలిపి పశువుల శరీరమంతా 5 రోజుల పాటు రోజుకి 2 సార్లు పూచినట్లయితే ఈ పేలు, గోమార్లు అనేవి అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఇంకో చిట్కా, వేపాకుల గుజ్జును శరీరమంతా రాసినా కూడా ఈ బాహ్య పరాన్న జీవుల్ని నివారించుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పశువుకి గాయాలైనప్పుడు దాని మీద ఈగలు వాలి గుడ్లు పెడుతుంటాయి, మ్యాగెట్ వూండ్ అని చెప్పి అంటాం. ఇదంత తేలిగ్గా మానదు. సో ఇది తగ్గడానికి మనం బంతి, తులసాకులు, వెల్లుల్లిపాయలు మరియు సున్నాన్ని కలిపి మెత్తని ముద్దగా చేసి గాయం పైన రోజుకి 2 సార్లు రాసినచో గాయం నయమవుతుంది. అలాగే సీతాఫలం మరియు వేప ఆకులను విడివిడిగా లేదా కలిపి నూరి ముద్దగా చేసుకొని రోజుకొకసారి 5 నుంచి 6 రోజుల పాటు పూసినా కానీ ఈ ఈగ గుడ్లు, మ్యాగట్స్ అనేవి చనిపోయి గాయం నయమవుతుంది. నెక్స్ట్ గొడ్డుమూతతనం. దీనికి 1/2 కేజీ ఉలవలను నానబెట్టి రుబ్బుకోవాలి. మొదట 1 కేజీ పండిన వంకాయలను మేపాలి. తర్వాత రుబ్బిన ఉలవలను పెట్టాలి. ఈ విధంగా రోజుకి 1 సారి వారం రోజుల పాటు చేస్తే పశువులు ఎదలోకి వస్తాయి. అలాగే గొడ్డుమూతతనానికి ఇంకొక చిట్కా, అప్పుడే కోసిన కొబ్బరి పూత నుండి రసం తీసి ఈ రసాన్ని లేత కొబ్బరి నీళ్ళల్లో కలిపి 3 నుండి 4 రోజుల పాటు రోజుకి 1 సారి తాగించినట్లయితే ఎదకి రాకపోవడం, గొడ్డుమూతతనాన్ని నివారించుకోవచ్చు. అలాగే ఏదైనా విష ప్రయోగం అయినప్పుడు 1 లీటర్ పారాఫిన్ నూనె లేదా మన ఇంటి దగ్గర ఉండే ఏ వెజిటబుల్ ఆయిల్ అయినా కానీ రోజుకి 1 లీటర్ ఒక్కసారి తాగించినచో విష ప్రభావం నుండి పశువుల్ని కాపాడుకోవచ్చు. లేదా ఇంకో చిట్కా కూడా చేసుకోవచ్చు, 1 లీటర్ పాలు లేదా కొబ్బరి నీళ్ళు లేదా 200 గ్రాముల బొగ్గుని 800 ml నీటిలో కలిపి రోజుకు 1 సారి పశువుకు తాగించినచో ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే తిరిగి పొర్లడం, కృత్రిమ గర్భధారణ చేసిన రోజు నుండి 10 రోజుల పాటు రోజుకి 2 గుప్పెళ్ల కరివేపాకును తినిపించినచో ఈ తిరిగి పొర్లకుండా పశువులు చూడు నిలిచే అవకాశం ఉంది. అలాగే చర్మవ్యాధులు, చర్మవ్యాధులకు వేప బెరడు, వేప పువ్వులు, లేత వేపాకులు మరియు వేప నూనెను కలిపి మెత్తగా చేసి వ్యాధికి గురైన భాగాల్లో రోజూ రాయాలి. అలాగే నాలుగు మీద పుండ్లు, ఇది మనం గొర్రెల్లో, మేకల్లో చూస్తాం. అలాగే పెద్ద పశువుల్లో కూడా గాలికుంటూ అట్లాంటి వ్యాధి వచ్చినప్పుడు మన నాలుక మీద పుండ్లు చూస్తూ ఉంటాం. దీనికి 100 గ్రాముల చింతపండు మరియు 100 మిల్లీలీటర్ల నువ్వుల నూనె కలిపి మెత్తని ముద్దలాగా చేసుకొని నోరు మరియు నాలుక మొత్తం రోజుకి 3 నుండి 4 రోజుల పాటు పూయాలి. అలాగే ఒంటి మీద ఒక్కొక్కసారి పశువులకు పులిపిర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి బొప్పాయి చెట్టు కాండం, పండు మరియు ఆకుల నుంచి వచ్చే రబ్బరు పాలను కొన్ని చుక్కలు పులిపిర్ల పైన రోజుకి 2 సార్లు ఊడిపోయేంత

0: వరకు రాయాలి. అలాగే ఈగలు వాలకుండా కలబంద ఆకులను నూరి వాటి నుండి వచ్చిన రసాన్ని పశువు శరీరం అంతా పూయాలి. మరియు చుట్టుపక్కల మొత్తం కూడా చల్లినట్లయితే పశువు పైన ఈగలు వాలకుండా ఉంటాయి.
1: ఓకే మేడం గారు, మరి సాంప్రదాయ వైద్య విధానంలో పశు యజమానులకు అంటే పశు పోషకులకు చాలా మంచి చిట్కాలు, వాటికు సంబంధించినటువంటి నివారణ మార్గాలు తెలియజేశారు. పశు ఉత్పత్తులలో క్రిమిసంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా తెలియజేశారు మేడం గారు. ఇవి కాకుండా అంటే చూడి పశువులు ఇంటి దగ్గరనే ఉంటుంటాయి, పశు యజమానులు వాటిని పెంచుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిట్కాలలో భాగంగా పశు యజమానులు చూడి తెలుసుకోవటం గురించి కూడా తెలియజేయండి మేడం.
0: చూడి పరీక్ష చేయించడానికి పశువైద్యుని దగ్గరకు తీసుకెళ్లే పరిస్థితి లేని రైతులు ఇంటి వద్దనే మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితోనే ఈ చూడి పరీక్ష అనేది మనం చేసుకోవచ్చు. దీన్ని పుణ్యకోటి పరీక్ష అని చెప్పంటారు. ఈ పరీక్ష ద్వారా ఫలితాలు 80 నుంచి 90% వరకు కరెక్ట్గా ఖచ్చితంగా వస్తాయి. ఈ పద్ధతిలో పశువులకు వీర్యదానం చేయించిన 19 నుండి 24 రోజుల మధ్యలో పశువుల మూత్రం సేకరించాలి. దానికి 4 రెట్లు నీళ్లను కలపాలి. గోధుమ లేదా వరి లేదా పెసర లేదా శనగలు వంటి గింజలని ఒక కుండీలో చల్లి ఈ ద్రావణాన్ని అంటే ఏదైతే పశువు మూత్రంతో నీళ్లు కలిపిన ద్రావణాన్ని ఏదైతే ఉందో 2 నుండి 3 రోజుల పాటు ఈ గింజలపైన చిలకరించాలి. 6 రోజుల తర్వాత కుండీలోని గింజలు మొలకెత్తకుండా నల్లగా మారితే పశువులు చూడి కట్టినవని అర్థం. కుండీ లోపల గింజలు 35 నుండి 65% మొలకలెత్తినట్లయితే పశువు చూడి కట్టలేదని వట్టిదని పశుపోషకులు గ్రహించుకోవచ్చు.
1: ఓకే మేడం గారు, మరి ఈ చిట్కాలలో భాగంగానే పశు యజమానులు చూడి తెలుసుకోవటం గురించి కూడా ఈ పుణ్యకోటి పరీక్ష అని చేసుకోవచ్చు ఇంటి దగ్గరే అని కూడా చెప్పడం జరిగింది. చాలా బాగుంది మేడం ఆ చిట్కా కూడా. పశు ఉత్పత్తులలో క్రిమిసంహారక మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు, ప్రజారోగ్యంపై వాటి ప్రభావం గురించి ఈతముక్కల పశు వైద్య సహాయ శస్త్రచికిత్సకులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు పశు యజమానులకు అంటే రైతు సోదరులకు చాలా చక్కటి విలువైన సమాచారం మరియు సూచనలు చిట్కాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.
0: నమస్తే అండి.
2: మీరింతవరకు పశు ఉత్పత్తుల్లో క్రిమిసంహార మరియు రోగ క్రిమినాశకాల అవశేషాలు ప్రభావం ఈ అంశం గురించి ఈతముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూల్య గారితో పరిచయం విన్నారు.
3: अरे अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
4: पुतला बोल रहे
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
4: मतलब
3: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
4: परम तो सभी डाले हैं
3: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
4: सच है
3: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
4: ठीक है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूंगा
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
2: కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు.

జానపద గేయాలంటే పల్లెజనులు పాడుకునే పాటలు. ప్రజా జీవితం సుసంపన్నం కావడానికి ఈ పాటలు చక్కగా ఉపయోగపడతాయి. ఒక పడుచు పిల్లగాడు తన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయి దేశం వెళ్ళాడు. చెప్పిన సమయానికి రాలేదు. ఆలస్యంగా వచ్చిన అతన్ని చూసి అలిగింది ఆవిడ. అతడు ఎలా అనునయించాడో, అలుక తీర్చాడో వినండి.

0: ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా, ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87%గా వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా

లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటివరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటివరకు 62 కోట్ల మంది డిజిలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి లక్షల మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజిలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈకామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈకామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు అధికారులు

0: యంత్రాంగం చేసిన కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం అలాగే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లక్ష్యాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ గురించి సమాచారం తెలుసుకుంటారు.

కార్యక్రమంలో ముందుగా విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో యూజీ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశాలు కేంద్ర ప్రభుత్వానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి సియుఈటీ యూజీ 2026 స్కోర్ల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హతలు గల అభ్యర్థులు 2026 జూలై 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సుల వివరాలు 4 ఏళ్ల బిఎస్, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి లేదా ఎంఏ, మొత్తం 470 సీట్లు ఉన్నాయి. ఫిజిక్స్,

కెమిస్ట్రీ, బయాలజీ, అప్లైడ్ జియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ మొదలగు విభాగాలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు సియుఈటీ యూజీ 2026లో అర్హత సాధించి ఉండాలి. సియుఈటీ యూజీ 2026 స్కోర్ ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 7వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 7వ తేదీ ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అవుతుంది. మరి పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా www.eohyderabad.ac.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.eohyd.ac.in. ఉద్యోగ సమాచారం. ఎయిమ్స్ ఢిల్లీలో 18 ఫ్యాకల్టీ పోస్టులు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ న్యూఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 7వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు అంటే ఖాళీల వివరాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్ 18 పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నమాట. గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెటిక్స్, యూరాలజీ తదితర విభాగాలున్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి మెడికల్ విభాగాల స్పెషలైజేషన్లో ఎండీ, ఎంబీబీఎస్లో ఉత్తీర్ణతతో పాటు 7 నుంచి 3 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. 50 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. నెలకు 1,42,506 రూపాయలు వరకు చెల్లిస్తారు. జనరల్ లేదా మరియు ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 3,000 రూపాయలు, ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 2,400 రూపాయలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి వెబ్సైట్ చిరునామా www.aimsexams.ac.in మరియు www.aims.edu. వెబ్సైట్ చిరునామా మరొకసారి వినండి, www.aimsexams.ac.in మరియు www.aims.edu. మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం విన్నారు. కార్యక్రమంలో మీరిప్పుడు వింటారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లక్ష్యాల గురించి శ్రీ వేములకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం. వినే ముందు ప్రకటన.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లక్ష్యాల గురించి శ్రీ వేమలకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం.

ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కాలేజీల ఎంపిక ఒక పెద్ద సవాలు. కాలేజీల ప్రకటనలలో మనం తరచూ చూసే ఒక కామన్ పదం అప్రూవ్డ్ బై యూజీసీ. అసలు ప్రతి కాలేజీ ఈ మాటను ఎందుకు అంత ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది? అసలు ఏమిటి యూజీసీ? ఇది ఎందుకు ఏర్పాటయింది? ఇలాంటి విషయాలన్నీ ఈరోజు తెలుసుకుందాం. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అంటే విశ్వవిద్యాలయ నిధుల సంఘం. భారతదేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలను ఒక పద్ధతి ప్రకారం ఉంచడానికి, దేశంలోని విశ్వవిద్యాలయాలను ఒక తాటిపై తీసుకురావడానికి భారత ప్రభుత్వం దీనిని చట్టబద్ధమైన సంస్థగా ఏర్పాటు చేసింది. ఒక దేశ ప్రగతి అక్కడి విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. ఈ ఉన్నత విద్యా వ్యవస్థను నడిపించడంలో యూజీసీ కీలక పాత్ర పోషిస్తుంది. యూజీసీ ప్రధాన విధులు ఏంటంటే, దేశంలో ఏ సంస్థ పడితే ఆ సంస్థ యూనివర్సిటీ అని బోర్డు పెట్టుకోకుండా సరైన అర్హతలు ఉన్న వాటికి మాత్రమే యూజీసీ అధికారిక గుర్తింపునిస్తుంది. కాలేజీల్లో సిలబస్ ఎలా ఉండాలి, ప్రొఫెసర్ల అర్హతలు ఏమిటి, పరీక్షలు ఎలా జరగాలనే విద్యా ప్రమాణాలను యూజీసీ నిర్ణయిస్తుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త విద్యా విధానాలను ఫ్రేమ్ చేయడం, ఉన్నత విద్యలో సరికొత్త సంస్కరణలను ప్రవేశపెట్టడం కూడా యూజీసీ బాధ్యతే. యూజీసీ అనుమతి ఉన్న కాలేజీ డిగ్రీ మాత్రమే చెల్లుబాటు అవుతుంది, లేదంటే ఆ సర్టిఫికేట్ కేవలం ఒక కాగితపు ముక్కతో సమానం. మీరు భవిష్యత్తులో సివిల్ సర్వీస్ రాయాలన్నా గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వేస్ ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడాలంటే యూజీసీ గుర్తింపు పొందిన డిగ్రీ తప్పనిసరి. మీరు భారతదేశంలో పీజీ, పిహెచ్డీ చేయాలన్నా లేక విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలన్నా మీ బ్యాచులర్ డిగ్రీని యూజీసీ ఆమోదించి ఉండాలి. పరిశోధనలు అంటే రీసెర్చ్ చేయాలనుకునే విద్యార్థులకు యూజీసీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వంటి ఎన్నో అద్భుతమైన ఆర్థిక సహాయ పథకాలను, స్కాలర్షిప్లను అందిస్తుంది. ఉన్నత విద్యలో చేరేటప్పుడు యూజీసీ అప్రూవ్డ్ మరియు యూజీసీ రికగ్నైజ్డ్ అనే పదాల మధ్య చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సాధారణంగా ఈ రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతున్నప్పటికీ సాంకేతికంగా వీటి మధ్య చిన్న తేడా ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యూజీసీ రికగ్నైజ్డ్ అంటే ఇది సాధారణంగా యూనివర్సిటీలకు వర్తిస్తుంది. భారతదేశంలో ఏదైనా ఒక కొత్త యూనివర్సిటీని పార్లమెంట్ లేదా అసెంబ్లీ చట్టం ద్వారా ఏర్పాటు చేసినప్పుడు దానికి యూజీసీ చట్టం 1956లోని సెక్షన్ 2F ప్రకారం యూజీసీ అధికారికంగా గుర్తింపునిస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక యూనివర్సిటీ విద్యార్థులకు డిగ్రీలు ఇవ్వడానికి చట్టబద్ధమైన అర్హత కలిగి ఉందా లేదా అని ఇది తెలియజేస్తుంది. యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇచ్చే డిగ్రీలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు, పై చదువులకు చెల్లుబాటు అవుతాయి. యూజీసీ అప్రూవ్డ్ అంటే ఇది సాధారణంగా యూనివర్సిటీల పరిధిలోని కళాశాలలకు, కొన్ని నిర్దిష్ట కోర్సులకు వర్తిస్తుంది. ఒక యూనివర్సిటీ కింద పనిచేసే కాలేజీలు లేదా ఆ యూనివర్సిటీ ఆఫర్ చేసే నిర్దిష్ట కోర్సులు, యూజీసీ నిర్దేశించిన నిబంధనలు,

0: అధ్యాపకుల అర్హతలు, ల్యాబ్స్, మౌలిక వసతులు పాటిస్తున్నాయా అని తనిఖీ చేసి ఇచ్చే ప్రమాణపత్రాన్ని యూజీసీ అప్రూవల్ అంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యూజీసీ కేవలం యూనివర్సిటీలనే కాకుండా కొన్ని రకాల ప్రత్యేక కోర్సులకు కాలేజీలను తన యూజీసీ అప్రూవ్డ్ లిస్టులో చేర్చుకుంటుంది. మీరు ఏదైనా యూనివర్సిటీలో చేరేటప్పుడు అది యూజీసీ వెబ్సైట్లో రికగ్నైజ్డ్ లిస్టులో ఉందో లేదో సరిచూసుకోవడం అత్యంత ముఖ్యమైన అంశం. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదివేవారైతే ఆయా కోర్సులకు యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ప్రత్యేక అప్రూవల్ ఉందో లేదో ఖచ్చితంగా సరిచూసుకోవాలి. ఇప్పుడు అటానమస్ కాలేజీ, యూనివర్సిటీల మధ్య తేడాలను తెలుసుకుందాం. ముందుగా అటానమస్ కాలేజీ. అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి అని అర్థం. ఇవి ఏదో ఒక యూనివర్సిటీ పరిధిలోనే అఫిలియేటెడ్గా ఉంటాయి, కానీ వీటికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అటానమస్ కాలేజెస్ సొంతంగా సిలబస్ను తయారు చేసుకోవచ్చు, అలాగే పరీక్షలను కూడా వారే నిర్వహించుకుంటారు. పరీక్షల ఫలితాలను కూడా ఈ కాలేజీలే స్వయంగా ప్రకటిస్తాయి. అటానమస్ కాలేజీ సొంతంగా డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వలేరు. కాలేజీ ఏ యూనివర్సిటీకి అనుబంధంగా ఉందో ఆ యూనివర్సిటీ పేరిట మాత్రమే డిగ్రీ పట్టా వస్తుంది. అటానమస్ కాలేజెస్లో మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా సిలబస్ను వేగంగా మార్చుకోవచ్చు. యూనివర్సిటీ అనేది యూజీసీ గుర్తింపుతో నడిచే ఒక పెద్ద విద్యా సంస్థ. దీని కింద వందలాది కాలేజీలు ఉండొచ్చు. యూనివర్సిటీస్లో సిలబస్ రూపకల్పన, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అన్నీ యూనివర్సిటీనే చూసుకుంటుంది. యూనివర్సిటీస్కి సొంతంగా డిగ్రీ సర్టిఫికేట్లు ఇచ్చే పూర్తి అధికారం ఉంటుంది. యూనివర్సిటీ అనేది ఒక పెద్ద వ్యవస్థ. తన పరిధిలోని అన్ని అనుబంధ కాలేజీలకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను యూనివర్సిటీ నిర్ణయిస్తుంది. చదువుకునే విషయంలో అటానమస్ కాలేజీల్లో సిలబస్ అప్డేటెడ్గా ఉంటుంది, మరియు పరీక్షలు ఫలితాలు వేగంగా వస్తాయి. అదే యూనివర్సిటీ క్యాంపస్లో చదవడం వల్ల విశాలమైన వాతావరణం, ఎక్కువ రీసెర్చ్ అవకాశాలు ఉంటాయి. రెండింటికి యూజీసీ గుర్తింపు ఉంటే సర్టిఫికేట్ వాల్యూ సమానంగానే ఉంటుంది. భారతదేశంలో ప్రైవేట్ యూనివర్సిటీస్కి మరియు డీమ్డ్ యూనివర్సిటీల మధ్య కొన్ని ముఖ్యమైన వ్యత్యాసాలున్నాయి. ఇవి రెండు ఉన్నత విద్యా సంస్థలే అయినప్పటికీ వాటి గుర్తింపు, నిర్వహణ మరియు అధికారాలలో కొన్ని తేడాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్ యూనివర్సిటీ, ఇవి రాష్ట్రం లేదా కేంద్ర ప్రభుత్వ చట్టం ద్వారా స్థాపించబడతాయి. వీటిని యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెక్షన్ 2F కింద గుర్తిస్తుంది. ప్రైవేట్ యూనివర్సిటీ వీటికి సొంతంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టవచ్చు, మరియు సిలబస్ను మార్చుకునే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ప్రైవేట్ యూనివర్సిటీ వేరే ఏ ఇతర కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇవ్వలేవు. అంటే వీటి కింద విడిగా కాలేజీలు ఉండవు. డీమ్డ్ యూనివర్సిటీ, ఇవి ఒకప్పుడు సాధారణ కాలేజీలుగా ఉండి విద్యా ప్రమాణాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం మరియు యూజీసీ చేత యూనివర్సిటీ హోదా, డీమ్డ్ టు బి యూనివర్సిటీ స్టేటస్ పొందుతాయి. ఇది యూజీసీ సెక్షన్ 3 కింద జరుగుతుంది. డీమ్డ్ యూనివర్సిటీలకు కూడా సిలబస్ రూపకల్పనలో స్వయం ప్రతిపత్తి ఉంటుంది, కానీ కొత్త కోర్సులను ప్రారంభించేటప్పుడు యూజీసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీలు కూడా వేరే కాలేజీలకు అఫిలియేషన్ ఇవ్వలేవు. అయితే ప్రభుత్వ అనుమతితో వీటికి కొన్ని హాఫ్ క్యాంపస్ సెంటర్లు ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుకోవడానికి ఒక సంస్థను ఎంచుకునేటప్పుడు అది ప్రైవేట్ లేదా డీమ్డ్ అనే దానికంటే ఆ సంస్థ NAAC గ్రేడింగ్ ఎంత ఉంది, NIRF ర్యాంకింగ్ ఎంత ఉంది, మరియు యూజీసీ గుర్తింపు ఉందో లేదో చూసుకోవడం చాలా చాలా ముఖ్యం.
1: మీరింతవరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ లక్ష్యాల గురించి శ్రీ వేమలకొండ శ్రీనివాసులు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో మీరు ఇప్పుడు వింటారు తెలుసుకుందాం రండి.

డిస్కన. ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్, అంతర్జాతీయ వార్తలు. ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికకు స్వాగతం. ఇందులో ఇప్పుడు మీరు తెలుసుకుంటారు, ఇంటర్నేషనల్ న్యూస్ గురించి తెలుసుకుంటారు. అమెరికా 250వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జూలై 4న కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకున్నారు. జూలై 3న రాత్రి బాణాసంచాతో సంబరాలు అంబరాన్నంటగా జూలై 4న మధ్యాహ్నం న్యూయార్క్లో యుద్ధ విమానాల విన్యాసాలు, యుద్ధ నౌకల కవాతు ఆకట్టుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగాములు. హ్యూస్టన్లో ప్రపంచకప్ ఫుట్బాల్ మ్యాచ్ జరగటానికి ముందు స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు అమెరికా ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రానున్న 250 ఏళ్ళు మరింత శ్రేయస్సును, శాంతిని, పురోగతిని అమెరికాకు అందించాలి అని నరేంద్ర మోదీ మన భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ అమెరికా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లాలి అని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. మిత్రదేశ సారథికి సాదర స్వాగతం పలికేందుకు అత్యంత అధునాతన యుద్ధ విమానాలను ఎదుర్కోలుకు పంపింది. సోమవారం ఢిల్లీ నుండి బయలుదేరిన మోదీ విమానం ఇండోనేషియా గగనతలంలోకి రాగానే ఆ దేశానికి చెందిన F-16, Sukhoi-30 యుద్ధ విమానాలు ఎదురొచ్చి మరీ సాధారణంగా జకర్తా అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి చూపించాయి. ఫైటర్ జెట్లు ఎస్కార్ట్గా వెంట రావటంపై భారత ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గగనతలం మొదలు ఎయిర్పోర్టు దాకా ఇండోనేషియా ప్రభుత్వం చేసిన సాదర స్వాగత కార్యక్రమం తన మనసును అద్దుకుందని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎయిర్పోర్ట్లో దిగగానే భారత ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోబో సుబియంతో సాదర స్వాగతం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటాతో భేటీ అయ్యారు. జకార్తాలోని అధ్యక్ష భవనం ఇస్తానా మెడాకా వద్ద భారత ప్రధానికి సైనిక వందనంతో ఘన సాంప్రదాయ స్వాగతం లభించింది. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన ఒక కీలక అడుగు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ పర్యటన పరస్పర నమ్మకాన్ని, స్నేహాన్ని మరింత పటిష్టం చేస్తుందన్నారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా అధ్యక్షుడు సుబియంతో కలిసి యోగ్యకార్టాలో ఉన్న 10వ శతాబ్దం కాలం నాటి అతిపెద్ద హిందూ ఆలయం ప్రంబనన్ను జూలై 8వ తారీఖున శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. ఇరువురు దేశాధినేతలు కలిసి ప్రంబవన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రారంభించారు. నరేంద్ర మోదీ మరియు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవా సుబియాంటోతో వీరిద్దరూ కలిసి ప్రంబనన్ ఆలయ పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రాజెక్టును ప్రారంభించారు. అలాగే జపాన్లోని ఫుకువోకా నగరంలో ప్రపంచంలోనే అరుదైన ఆస్మోటిక్ పవర్ ప్లాంట్ నడుస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని బ్లూ ఎనర్జీగా అభివర్ణిస్తున్నారు. సముద్రపు ఉప్పు నీరు, శుద్ధి చేసిన మురుగునీటిలోని

ఉప్పు సాంద్రత తేడాను ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని ఈ ప్లాంటు ప్రపంచానికి చూపిస్తుంది. అలాగే మెల్బోర్న్ను తనకు అద్భుతమైన స్వాగతం పలికిందని భారత ప్రధాని మోదీ అన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత్కు మంచి మిత్రుడని కొనియాడారు. గురువారం మెల్బోర్న్ మీట్ కార్యక్రమంలో మోదీతో కలిసి ఆస్ట్రేలియా ప్రధాని పాల్గొన్నారు. మోదీ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా 30,000 మంది ప్రవాస భారతీయులతో కలిసి మెల్బోర్న్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఆల్బనీస్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నానని, మెల్బోర్న్ వాసులతో గడపడానికే ఆస్ట్రేలియా వచ్చానని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2014 సంవత్సరంలో తొలిసారి, 2023 సంవత్సరంలో రెండోసారి, ప్రస్తుతం మూడోసారి ఆస్ట్రేలియా వచ్చానని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్దదని, అదేవిధంగా మెల్బోర్న్ స్టేడియం క్రికెట్కు ఐకానిక్గా ప్రసిద్ధి చెందిందని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మెల్బోర్న్ను మినీ ఇండియాగా పిలుస్తారని, భారతీయుల పండుగలను ఈ ప్రాంతంలోనే ఎంతో ఘనంగా జరుపుకుంటారని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. భారత్ ఆస్ట్రేలియా మధ్య అనుబంధం మరింత బలపడింది. భారత్ యొక్క అణువిద్యుత్ ప్రాజెక్టులను యురేనియం సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య అత్యంత కీలకమైన పౌర అణుశక్తి ఒప్పందం కుదిరింది. సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ సహా సముద్ర భద్రత, అరుదైన ఖనిజాల రంగాలకు సంబంధించి పలు చరిత్రాత్మక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ ఓక్సో వ్యాగన్ వినూత్న ప్రయోగం విశేషంగా నిలుస్తుంది. పోలాండ్లోని పోజ్నాన్ నగరంలో ఉన్న తన తయారీ ప్లాంట్లో ఒక సరికొత్త పర్యావరణహితమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అక్కడున్న 31,000 కంటే ఎక్కువ సోలార్ ప్యానళ్ల కింద పెరిగేటువంటి గడ్డిని తొలగించేందుకు సాంప్రదాయ మెకానికల్ యంత్రాలకు బదులుగా 100 గొర్రెల మందను రంగంలోకి దించింది. దీనివల్ల ఇంధన ఖర్చులు, నిర్వహణ సమస్యలు తగ్గడమే కాకుండా సౌర పలకల నీడ వల్ల గొర్రెలకు వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని భావిస్తుంది. ఇది ఐరోపాలోని అతిపెద్ద ఆన్సైట్ సోలార్ ప్యానల్ వ్యవస్థల్లో ఒకటి. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన ఈనాటి అంశం ఇంటర్నేషనల్ న్యూస్ అంతర్జాతీయ వార్తలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట సింహ చిత్రం కోసం కునల్ గంజన్వాలా, టీనా కమల్ పాడినటువంటి పాట. సంగీతం చక్రి, సాహిత్యం భాస్కర్ పట్ల రవికుమార్. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా

బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్ తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు
పారాఫీల్డ్ హాస్పిటల్.

యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం రెండవసారి జరిగిందని నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ నెల 6వ తేదీన విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1940

0: క్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరం అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జనభాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జనభాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000కు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ది దిశగా ఒక కీలక ముందడిగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70,00,000కు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రతాప్ రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గంగోత్రి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక పాడినటువంటి పాట వింటారు. సంగీతం MM కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న పాట అంజి చిత్రం కోసం కార్తిక్ షాలిని పాడినటువంటి పాట వింటారు. సంగీతం మణిశర్మ, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్న ఈ కార్యక్రమాలు మిమ్మల్ని అలరించి ఉల్లాసపరిచే మీ అభిమాన విజ్ఞాన ఆకాశవాణి, మీ మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుంచి 101.5 MHz. మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి పాట యొక్క పాట చిత్రం పేరు సీతయ్య. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్ర పాడినటువంటి పాట. సంగీతం MM కీరవాణి, సాహిత్యం చంద్రబోస్.

మీరు వింటున్న చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట నాలో ఉన్న ప్రేమ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడినటువంటి పాట. సంగీతం రాజ్కోటి, సాహిత్యం సాయి శ్రీహర్ష,

మీరింతవరకు చిత్రమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఈనాటి పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముందుగా మేము వినిపించబోతున్న పాట యొక్క చిత్రం పేరు ఘర్షణ. పాట పేరు ఏ చిలిపి కళ్ళలోన. పాడినవారు జీన్ శ్రీనివాస్. కోరినవారు ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా, అక్షయ.

పాడినవారు జీన్ శ్రీనివాస్, కోరినవారు ఏలూరు నుండి రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధామున్నా, అక్షయ, అనగా, అనుచర్ని గార్లు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

తదుపరి చిత్రం పేరు ధర్మాత్ముడు, పాట పేరు ఓ గోపెమ్మ ఇటు రావమ్మ. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. కోరినవారు తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్ జిల్లా నుండి పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రవలి, రామకృష్ణ, విహాన్స్ విద్వాన్ గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

అనంతరం చిత్రం పేరు ఇది కథ కాదు, పాట పేరు గాలి కదుపు లేదు, పాడినవారు ఎస్ జానకి మరియు బృందం. వీరు నిన్న అనగా జూలై 9 ప్రముఖ దర్శకులకు కైలాసం బాలచందర్ అనగా కె బాలచందర్ గారి జయంతి నిన్న అన్నమాట, వారికి నివాళి తెలియపరుస్తూ ఈ పాట కోరుతున్నారు. మరి ఈ పాటను కోరినవారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రెస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు. మరి వీరందరూ పాట ఈ పాట కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

ఈ పాట ప్రముఖ దర్శకులు కె బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి పాట కాబట్టి శ్రోతలు ఈ పాట కోరారు, ఈ పాట వింటున్నారు.

మీరు వింటున్నారు పాటకు వేలాయరా, వాట్సాప్ ద్వారా శ్రోతలు కొన్నటువంటి సినిమా పాటల కార్యక్రమం. తదుపరి మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు సూర్యచంద్రుడు, పాట పేరు మల్లెలు పూచే, పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కోరినవారు నంద్యాల జిల్లా నుండి నందిని గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆహ్లాదించండి.

తదుపరి చిత్రం పేరు మూగనోము, పాట పేరు ఈ వేళ నాలో ఎందుకో ఆశలు. పాడినవారు ఘంటసాల పిసుశిల, కోరినవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా ఇరిమండలం పోస్ట్ భగీరథీపురం నుండి మరువాడ అనురాధ, ఉమాశంకర్, లలిత వైష్ణవి, నాగలక్ష్మి గారు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

మీరు వింటున్న పాటకు వేలాయరా వాడు సబ్దారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు తాత మనోడు. పాట పేరు సోమ మంగళ బుధ. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ఆర్ఈశ్వరి. కోరినవారు తెలంగాణ రాష్ట్రం బోధాన్ పోచంపల్లి నుండి మాధవి ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక గారులు. మరి వీరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం, విని సంతోషించండి.

మీరింతవరకు పాటకు వేలాయరా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం మరియు ప్రతి శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని. ఈనాటి జానపద రంజని కార్యక్రమంలో దార్ల మాల్యాద్రి బృందం వారిచే కీచకవత వీధి భాగవతం వింటారు.

0: అని ఆమె తమున కీచక వధ.
1: అవును,
0: కీచకవధనగా పాండవులు కౌరవులు జోదమలాడి ఆస్తి శిరాస్తి యావదాస్తి ఓడి పాండవులు 12 సంవత్సరములు అరణ్యవాసము, 1 ఏడాది అజ్ఞాతవాసము గడపాలని పాండవులు మారువేషధారులై మత్స్య నగరంలో విరాట్ మహారాజు కొలువందు కుది ఉన్నారయ్యా. ధర్మరాజు
1: కంకుబొట్లు గను, అర్జునుడు బృహనలు గను, భీముడు వరలాంకుడు గను, నకులు సహదేవులు, కంతిపాలుండు ధామగ్రంథిని పేరుతో
0: అని పేరుతో కొలువేరు
1: కుదిరి ఉన్నారు.
0: వారి ఉపనపత్యం చూడు ద్రౌపది, ఆమె కూడా భర్త చెల్త కొలు కుదరని మాలిని వేషము ధరించి ఆ సుధేష్టాదేవి గృహముడుగుతూ ఆ రాసవీధిని వస్తుందయ్యా మహాతల్లి.

0: మహాతల్లి
1: మాలిని
0: ఆ మత్స్య నగరంలో ఆ మాలిని బజబజారు తిరిగి బ్రాహ్మణ వీధికి అడిగినది,
1: అవును
0: వైశ్య వీధి అడిగినది, శూద్ర వీధి అడిగినది, ఎవరు పలుకలేరు, భాగించిన వారు లేరు,
1: పలికిన వారు లేరు, భాగించిన వారు.
0: ఇంకా అడుగుతూ పోతుందట మహాతల్లి,

0: మత్స్యనగరంలో ప్రతిమలాడి ఆ సుధేష్టాదేవి గృహము చెప్పరమ్మ.
1: ఎవరు
0: జీతమో బచ్చి వలదు, పట్ట కూటికే పాల్పడి ఉన్నదానమని ప్రతిమలాడుతూ అడుగుతుందట. అట్టి సమయంలో ఆ మహాతల్లి ఆ విరాట్ మహారాజు భార్య సుధేష్టాదేవిని చూడు, ఆమె గారే పైన ఆడేందు చేరి చూస్తూ ఉత్తరి పిలుస్తుంది.
2: కుమారి ఉత్తరి
1: అమ్మా,
2: అయినను నా నామమును చెప్పిస్తూ ఆ రాసి మీద ఎందు వెళ్ళుచున్న ఆ చిన్నదెవరో ఇచ్చరికి తోడుకుని రావమ్మా.
1: అలాగే

0: అదేనమ్మా అమ్మా.
1: ఓ మహాతల్లి,
0: మీరెవరో కానీ మా అమ్మగారు సుదేష్టాదేవి గారు నిన్ను వెంటబెట్టుకుని రమ్మని నేను పంపినది. మేడకు వెళదాము.
1: బహుదూరం నుంచి నడిసి నా పాదములు తడుబడుచున్నాయి మహాతల్లి, మీ అమ్మగారినే ఇచ్చటికి రమ్మను.
0: అంటే ఈ మేడ ఎక్కని చాలవా? అంటే దూరం నడిచి నడిచి నీ పదములు చిదురైనాయి, ఈ మేడ ఎక్కని చాలను
1: మహాతల్లి?
0: మా అమ్మగారు దిగిరమ్మంటావా?
1: అవును.
0: సరే, ఆ విధంగా చెబుతున్నాను.
2: కుమారి ఉత్తరి
0: అమ్మా,
2: అవి మేడ ఎక్కడ జరగదట్లా?
0: అవును.

0: పైకి తోడుకుని రావమ్మా.
1: సరే, ఆ విధంగానే. అమ్మా, మహాతల్లి, మా అమ్మగారు మహారాణి గారు కదా, నీవే మేడపైన ఎక్కి రావమ్మా తల్లి.
2: తప్పింది ఏమున్నది మహాతల్లి? పదివేల వందనములు.
0: సుఖీమావా దీర్ఘాశమంతరాలు పై చల్లగా వద్దిలం. అయినను నీ నామధేయం బేబి.
2: మహాతల్లి, మాలిని అనే నామధేయము గల
0: మాలిని అని నామధేయము అంటే నీవు దాసీ పనులు.

0: నిశ్చయించున్నావా?
1: అవును.
0: నీవు ఇదివరలో ఎచ్చుచుంటివి, ఇందులకి ఎందులకు వచ్చితివి?
1: మహాతల్లి,
2: పాండవుల భార్య అని చూడు ద్రౌపది, ఆమె చెంత కొలువై దాసీపలం చేసినట్ట, నీవంత దానమని ఇప్పుడు గ్రహించి నీ చెంతకు వచ్చిందమ్మా దాసీవ్రతం చేయటానికి.
0: అటువలనా చూడగా దాసీ పనులు చేసేటట్టు లేదే, ఈమె ఒక రాణిలాగున్నది
1: మహాతల్లి.
0: అయినను ఎంతో

0: ఆమాట సైరేంద్ర జాతిట. పేరు మాలినట.
1: మాలిని అంటే దాసీపనలు.
0: ఆమె కట భర్తలు గంధర్వులు ఐదుగురట.
1: అది కాదు కానీ ఆమె అంత సందం ఎలా ఉన్నదో చూసా
0: చూడమ్మా.
1: ఆమె ఒక చూసినను
0: ఆమె గారికి ఐదుగురు భర్త.

నీవు ఇంత చక్కదనంగా ఇంత అందంగా ఉన్నావు అంటే నా భర్త నీ చక్కదనము నీ సౌందర్యం చూచి నన్ను వేడనాడతాడు. అదినుగాక మా పట్టణంలో మాత్రం నీ వలదమ్మా, అసలు నీ దాసీవ్రతం మాకు పనికిరాదు అంటుంది మా తల్లి.

0: మహాతల్లి ఆ సుదేష్టాదేవి చెంత కొలు కుదిరి ఉన్నది. అంటే ఒక వత్సరము దాసీవ్రతం
1: చేస్తాను,
0: నా ఇష్టమైన చెంతకు వెళ్తాను, ఒక సంవత్సరం దాసీవ్రతం చేస్తానని ఆ సైరేంద్రి ఆ సుదేష్టాదేవి చెంత
1: కొలువు కుదిరి ఉన్నది.
0: అంటే సమయమున వారి సుదేష్టాదేవి తమ్ముడు ఉన్నాడు చూడు, సింహబలుడు
1: సోదరుడు
0: కీచకుడు. ఆ వింద్రమాల తాళ్నగరం నుంచి అక్కగారి గృహమునకు వస్తున్నాడయ్యా కీచకుడు.
1: అక్కడ చూడగలందులకు

0: వేళ ముక్కోటి ఏకాదశి
1: ఏకాదశి
0: మా యొక్క సుధిష్ఠ గృహంబులకు వెళ్ళవలే వెళ్ళిపోదామా మిత్రమా వస్తావా అంట్లో పోయి వద్ద అక్క.

0: ఈ మృగ్గు ఇంత అందముగా ఉన్నదో,
1: ఆహా
0: ఇక ఆవిడంత సౌందర్యముగా ఉంటున్నదబ్బ.
1: అంటే ఎక్కగారి గుంభం ఎదురో ఇలాంటి చిత్ర విచిత్రంగా ముగ్గు వేసింది అంటారు.
0: అవును కదా,
1: ఈ ముగ్గు వ్రాసిన కాంత ఎవరు అంటావా? ఎవరో లోపల వెళ్ళి చూద్దాం
0: పదా, వెళ్ళిపోదాము.
1: అయ్యయ్యో
0: శభాష్.

0: ఆ యొక్క సుధిష్ట గృహం ఇది.
1: ఆహా
0: చూడు,
1: అక్కగారి మందిరం ఎలా ఉందో,
0: ఎంత సౌందర్యముగా ఉన్నదబ్బా.
1: అబ్బో చిత్ర విచిత్రముగా మహారాజా.
0: అదేమిటి
1: ఆహా
0: ఆ సింహద్వారమునందు
1: ఆ
0: సింహోష్ మిత్రమా.

0: సరస్వతి కత్తిలో జోడించి వర్షం కురుస్తుంటే ఏ విధంగా తల తల అంటున్నదో.
1: అబ్బా
0: ఎవరు అనవచ్చునబ్బా, మిత్రమా

0: మా యొక్క సుధిష్ఠ దగ్గర ఉండు.
1: ఏమి చక్కదము, ఏమి సౌందర్యము, ఏమి
0: ఎవరు అనవచ్చు.
1: ఆ బ్రహ్మదేవుడు ఎలా కష్టపడి సృష్టించాడు.
0: అవును కదా మిత్రమా.

0: ఆ కీచుకుని ఎప్పుడైతే పట్టాడో ఆ పట్టు వదించుకొని వెళ్ళిపోయినది. వెళ్ళిపోయి అక్కడ భీముడు ఉన్నాడు, ఎక్కడ నర్తనశాలలో. ఆ నర్తనశాలకు వెళ్ళి భీమునికి చెప్పుకున్నది,
1: భామానలామ మాలిని
2: స్వామి,
1: మా చింతాక్రాంతురాలయం సాంగత్యం ఏమిటో
2: స్వామి ఏమని చెప్పుదాను.
1: ఏమైంది
2: ఆ నీచకీచకుండు నన్ను?
1: మాలిని
2: స్వామి,
1: నీవు చింతింపకము, రేపటితో మన అజ్ఞాతవాసము పూర్తి కానున్నది.
2: అవును,
1: రేపు రాత్రికి నాట్య మందిరమునకు ఆ యొక్క కీచుకుని తక్షణమే కైకొని రమ్ము.
2: అదే విధంగా
1: ఆ నాట్య మందిరంలో మొట్టు పెడుతున్నాను
0: అని ఆ విధముగా వెళ్ళి ఆ శైలేంద్రి కీచుకుని లాలించి ప్రేమించి వలపించి మోహించి నర్తనశాలకు తీసుకుని వచ్చినది కీచుకుని. అక్కడ భీముడు ఉన్నాడు.
1: మోహాంధకారుండవై మాలిని పొందుకోరి నాట్య మందిరమునకు తొణించున్నావు కదూ.
3: ఒరే గంధర్వుడమగా నీవేనంటదా?
1: అవునవును.
3: ఒరే సుంఠాపిరిక పొంద అయోముఖ విష కుంభవా ద్విపాద పశువ గంధర్వుడా తెలిసేదో కరములు రెండక్క చేత.
1: గట్టి దండమలకే గుండె కాలం అయిన నా ఓటి దండి మగలిచే బండనమ్మ కావి వచ్చినావు కదూ.
0: ఆ భీముడు చేతిలో కీచుకుడు చనిపోయాడు. ఇదే కీచక కథ.

మీరు వింటున్న జానపద రంజని కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు. మీరు ఇంతవరకు దార్ల మాల్యాద్రి బృందం వారిచే కీచక వధ వీధి భాగవతం విన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు.

ఇంతటితో ఈనాటి జానపద రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఆపాత మధురాలు. పాత సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కనకదుర్గ పూజ మహిమ చిత్రం కోసం ఘంటసాల ఎస్ రాజలక్ష్మి పాడినటువంటి పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, సాహిత్యం జికే మూర్తి.

అన్నదమ్ముల కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వి రామకృష్ణ పాడినటువంటి పాట వింటారు. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, సాహిత్యం దేవులపల్లి.

వాతకుం భిఖింకారముల ఉన్మత్త వాత హుంకారముల శత సహస్రహయ హేషల మహోత్తిత గర్జిత ఘోషల మహానట

మీరు వింటున్న ఆపాద ముద్రల్లో మీరు ఇప్పుడు వినబోతున్నటువంటి పాట సతీ అనసూయ చిత్రం కోసం పి సుశీల మరియు బృందం పాడినటువంటి పాట వింటారు. సంగీతం పి ఆదినారాయణరావు, సాహిత్యం సి నారాయణరెడ్డి.

జయసింహ చిత్రం కోసం ఘంటసాల పిలియల గారు పాడినటువంటి పాట వింటారు. సంగీతం టివి రాజు, సాహిత్యం సముద్రాల జూనియర్.

మీరు వింటున్న ఆపాత ముద్రాలు పాత సినిమా పాటల కార్యక్రమంలో చివరగా మీరు వినబోతున్న పాట యొక్క చిత్రం పేరు స్వర్ణ మంజరి. ఈ చిత్రం కోసం ఘంటసాల మాస్టారు పిసిశీల గారు పాడిన పాట వింటారు. సంగీతం ఆదినారాయణరావు, సాహిత్యం సముద్రాల సీనియర్

మీరింతవరకు ఆపాత మధురాలు పాత సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.